నమో నిషంగిన ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగినే నమో నమో నిషంగిన ఇషు ధిమతే నిషంగిన ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగినే నిషంగి

నిహితాస ఉచ్చా నిహితాస ఇతి నిహితాస ఉచ్చానక్తం నక్తం దదృశ్రే దదృశ్రే కుహ చిద్దివేయు ఈయుర్దివాచిత్కుహ దదృశ్రే దదృశ్రే కుహ కుహచిత్ చిద్దివా దివేయు ఈయురితీయు ఓం ఓం పూర్వ్యహోత హోత పూర్వ్య పూర్వ్యహోత హోతరస్య నాహ నోస్య హోత హోతరస్య అస్య నాహ నో మందస్వ సఖ్యస్య చ య సఖ్యస్య మందస్వనః మందస్వ సఖ్యస్య సఖ్యస్య చ చేతి చ ఇమా ఉషుశ్రుధీగిరాః గిరశ్రుధిస్వీ ఇమాః ఇమా ఉషు ఊం ఇత్యూం సుశ్రుధి.

విశ్వం వసు కళ్యాణ కళ్యాణ వసు వసు విశ్వం విశ్వమోపిషే ఓపిషే ఊపిష ఇత్యూపిషే ఓం ఓం ఆధ్రస్య చిత్ చిదాధ్రస్య ఆధ్రస్య చిత్ చిత్ ప్రమతిరుచ్యసే ఉచ్యసే ప్రమతిశ్చిత్ చిత్ ప్రమతి ప్రమతిరుచ్యసే ప్రమతిరితి ప్రమతి ఉచ్యసే పితా ప్రపాకం పాకం ప్రపితోచ్యసే ఉచ్యసే పితా పితా ప్రపాకం పాకం శాస్సి ప్రదిశో విదుష్టర విదుష్టరో దిశ ప్రశాస్సి పాకం పాకం శాస్సి శాస్సి ప్రదిశాః దిశో విదుష్టర విదుస్తర ఇతి విదుహూతర ఓం ఓం ఏతేనాగ్నే అగ్న ఏతేనాగ్నే అగ్నే బ్రహ్మణ వావృధస్వ వవృధస్వ బ్రహ్మణాగ్నే అగ్నే బ్రహ్మణ బ్రహ్మణ వావృధస్వ వావృధస్వ శక్తి వాయత్ యద్వా శక్తి వావృధస్వ వావృధస్వ శక్తి వవృధస్వేతి వవృధస్వ.

మాంసం సన్న సృజ సుమత్యా వాజవత్యా వాజవత్యా సుమత్యా సృజ నస్సం సన్నాహ నసృజ సృజ సుమత్యా సుమత్యా వాజవత్యా సుమత్యేతి సుమత్యా వాజవత్యా.

యాతారంకమ పశ్యః అపశ్యకం యాతారం యాతారంకం కమ పశ్యః అపశ్య ఇంద్ర హృదియత యద్హృదీంద్రా పశ్యః అపశ్య ఇంద్ర ఇంద్ర హృదియత యత్తే జఘ్నుషోభీరగచ్చత్ అగచ్చద్భీర్జఘ్నుషస్తేయత్ యత్తే జఘ్నుషాః జఘ్నుషోభీః భీరగచ్చత్ అగచ్చదిత్యగచ్చత్ నవచ చ నవ నవచ చయన్నవతిం నవతిం యచ్చ చయత్ యన్నవతిం నవతిం చ స్రవంతి శ్యేనః శ్యేన స్రవంతి.

దక్షాంగ్రిస్థితవామ కుంచితపదం శార్దూల చర్మాంబరం వన్యం డోలకరాభయం డమరుకం వామే శివాం శ్యామలాం కల్హారాం జపస్రక్షుకాం.

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹாவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. ஃபிலாசபிக்கல் டிஸ்கோசஸ் அண்ட் பெரிய புராணம் லெக்சர்ஸ் இன் தமிழ் will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Ante ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకే ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు. గనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడు ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంఖం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖచక్ర గదా పద్మాన్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత రక్షిస్తూ ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్ష శిక్ష రెండు చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీదకి వరద వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరం వెళ్ళిపోతగ్గలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ, కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు. ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు, అది వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టని నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి, ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి మనం. ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం. ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు, మనిషి ఏ సమయంలో శరణు పెడతారు? వర్రీ టెన్షన్, అవును కదా, టెన్షన్ వర్రీ. ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకోండి, ఇంక ఏడవడానికి ఉండం, బాధలేదు. ఇది ఉన్నదే, అటు ప్రయోగము కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుణ్ణి ఇక్కడ జాణించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈరోజులో మూడో క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్ మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్ని పాపం కొద్దిగా వస్తూ ఉంటాయన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణము? ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అని అంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు అని ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే రెండో మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడు చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయాతవతయ నో రుద్రమృడయ. ఇది రెండవ మంత్రం. యాత ఇషు శివతమ, ఇప్పుడేమంటున్నారు, నీ బాణములు ఏవైతే శివతమా, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ అని, ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దానికి వాడతారు. శివతమ, శివ అంటే మంగళం శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమై ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది? శివతమ అయిపోయింది. ఆడ తర్వాత ఇషువు తర్వాత ధనుహు ఆ ధనస్సు కూడా శివం బభూవ, శివముగా మారిపోయినట ధనస్సు కూడా శివమైపోయింది. ఎన్ని శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో, సరే నా కంటికి కనబడుతున్న ధనుస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయి బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది, కానీ ఇంకెన్నున్నాయో అమ్ములు పొదులు మనకేం తెలుసు. కాలం అనే అమ్ములు పొదులు, ప్రపంచం అనే అమ్ములు పొదులు, ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడో. ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులో నుంచి తీయొచ్చేమో ఆయన. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? శరవ్యా. శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని ఎందు ఉంటాయో వాటికి అమ్ములు, వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంటారు. అది ఏదో, అది కూడా శివ, అది కూడా మంగళకరముగా ఆగుగాక. అది విశేషం. అంటే బాణాలు, ధనస్సు, ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాయిట. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి. ఇప్పటిదాకే కాదు, భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అన్నడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు, ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి. మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు? బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ముల పొది ప్రసక్తి లేదు, ఇక్కడ మాత్రం అమ్ముల పొది ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం. వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు. చూడండి, అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను. అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొది కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చతికరి పడి కూర్చుని అమ్మాయి అనుకుందామంటే అమ్ముల పొది కనబడిందే, అమ్ము వద్దు బావు, అమ్ముల పొది కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు, ధనస్సు, నీ అమ్ముల పొది, వీటితో నహ మృడయ, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం. మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి? ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగే శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టిమనట్లేదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు. ఇవన్నీ ఉంచు, నాకు శుభంగా పరిణమించాలి. అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగ్గుగాక. ఈ బాణాలు, ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి. అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధముల్ని మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివా తనూహ అఘోర అపాపకాశిని తయా నహ తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర, ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణం లేదు. ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం, దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు, ఆయుధాలు ప్రసన్నములైపోయాయి. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం. ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా కనిపించాలి అంటే శివాతను. అది ఓ రుద్ర, నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ అత్యంత శుభకరము, మంగళము, ప్రసన్నము, శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికే ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది? అఘోర. అఘోరతత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా. ఘోరము కానిది అఘోరం, అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది శివ. అఘోర అపాపకాశిని మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ. శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది? అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని. ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని, ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు. అది చెప్పడం అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు. కాశీ అనే మాట, కాశిని అనే మాట, కాశము అనే మాట, ప్రకాశము అనే మాట ఒకటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగి వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వ ప్రకాశక అయినటువంటి లక్షణంతో కూడినది. అది తన తనంత తాను వెలుగుతోంది, ఎవడ వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది వెలుగుతోంది అంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నతిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది ఇది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్యచంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలుగిచ్చేటువంటిది అదే. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో నపావకహ అని వివరించారు కదా గీతలో, అలా ఉన్నటువంటి అపాపకాశిని, కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత, ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికీ అపాపకాశిని అని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి? జ్ఞానానంద విగ్రహము అది. ఆ జ్ఞానం ఎలాంటిది? ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడు ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర అపాపకాశిని శివాతనూహు, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్ని వర్ణిస్తున్నాడు, అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటుంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మలను ప్రకాశింపజేయు. ప్రకాశం నీదే కాదు, మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా? అభితః చాకసీహి, ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితః అంటే అన్ని వైపులా, అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి? అంటే మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. ఎస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట, ఏది భాషించుట? ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం, అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు, అందులోని వాళ్లమే మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకే అభిచాకసీహి, మమ్మలను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది. అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది. అది కానీ పోయిందా? మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక తోట తెలియజేసింది, స్వాత్మ ప్రకాశం అని. ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకు ఉన్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయాయి. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరకు కూర్చున్నాడు. అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలేముంటాయి. అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక తయానస్తనువ క్షంతమయ. ఇది ఒక అందమైన మాట అండి. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకసీహి శంతనువ, అది శంతమయ. శంతమ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం. ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగలేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం. దీనిని మించింది లేదు గనకే శంతమయా. అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి, శంతమ స్వరూపం. అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోను ఆనందింపజేసే వాటిలోను అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్నే చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువునా కూడా శాంతమయ అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతి లభిస్తుంది. వారి దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిడుతున్నా. ఎందుకంటే ఈ శంతమయా అయినటువంటి ఆయనే గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు, వాళ్ళ ప్రశాంతత ఎప్పుడు చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిదే అభిచాకసిహి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగాను లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు, ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణి వేడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడనే భౌతిక స్థాయి నిర్వచనం చెప్పుకుని తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది, ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ అభిచాకసిహి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికే మూడు రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేవి ఈ మూడు. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి, అభిచాకసీహి, అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత, గిరిశంత అంటే గిరియందు ఉండువాడు. గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు, అక్కడ శంత సుఖమును ఇచ్చువాడు. గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడట పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు, వెంటనే మనం స్థూల ఉపాసనలో ఇదేమీ తప్పులేదు, ఉపాసనా పరులకి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది, అది కైలాసగిరి. కైలాసగిరియందు ఉండి అక్కడ నుంచి సుఖాన్నంతటిని ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు. ఓ గిరివాస, కైలాసగిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి గారు కూడా గిరిపుత్రే, అందుకు ఆయన గిరిశంత, కొండల యందు తిరిగేవాడు. ఆయన పేరు గిరీశుడు, గిరీశుడు అని. గిరియందున్నవాడు, కొండ యందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు, మనకంటే ఎత్తైనవాడు. సర్వోన్నతుడు అని చెప్పడం గిరియందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండగుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికి అందేవాడే పరమేశ్వరుడు. అందుకు సర్వోన్నత స్థానములో సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం. అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నారు, ఇందరినీ ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీష్ అంతా, సర్వోన్నతుడివైన స్వామి నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేసుకున్నాడు గనకే అభిచాకసిహీన్ అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్టే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి, సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించాం. అసలు మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే కావాలి, వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని అఘోర శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికీ వెలుగునందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికల యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళ వాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్నే వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అనే అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే విభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసి పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి, నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ, ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్, ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుల్ని జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనే తప్పనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడు ఎవడో తెలిసే ఆయన్ని కాకపోతే ఎవడు నేను కోరుకుంటాం, ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకు వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు, దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండు తీసుకుందాం. మరి ఇది ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతిక అర్థం లేదని ఎలా చెప్పగలం? భౌతిక అర్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనియండి, ఉపనిషత్తు ఎంత చదవనియండి, మనకేదో కబురు వచ్చింది ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగిందే. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టిన పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి, ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుల్ని జగత్తుని కూడా మా హింసీహి హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుల్ని జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదిక అర్థం. ఇక్కడ జగత్ అంటే, జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడదే అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి కళత్రము, పుత్ర మిత్ర కళత్ర ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికి వచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, హింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని �వన్నీ కూడా బంధనహేతువులండి, ఇవేవి అక్కర్లేదు అని అంటాడు. ఎప్పుడు? వాళ్ళు ఆవిడ పెట్టిన వంట తిని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇవేన్నీ వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తారు వాళ్ళు. అందుకు ఇవి ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే నేను కాదనడం లేదు, కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు ఇవి కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ధర్మ కార్యక్రమం చేయడం వల్ల ఈ నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషం జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్ అంతా క్షేమంగా ఉండాలని కోరుకునే వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి? నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, ఒక్క మంత్రం చెప్తే చాలు, ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కన్నే విశ్రుణియామ దేవా, శుభమే వింటాను శుభమే చూస్తానంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ ఈ పుత్ర మిత్ర ఇత్యాదుల వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు, మాత్యజే తమ్మ విడిచిపెట్టరాదు. దేనిని? నన్ను, మమ శరీరం, గేహంచ దేహంచ, నా దేహాన్ని నా గేహాన్ని, మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారి గారిని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు. ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ మనం పట్టుబట్లు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయో చెప్పండి. అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వర అనుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించేమంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించే దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకుండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాలను నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం, ప్రసన్నతాభావాల నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందున్నాడో ఆ జగత్తు. ఎవడి శరీరం వాడికి జగత్తు, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది, కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము ఇందులో ఉన్న జీవుడు ఈ రెండు కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత ధర్మభర్తృగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నిరసించలేదే. మరి ఈ చెయ్యే చాలా గొప్పది ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు. అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి మాహింసీహి, అవి హింసపడకూడదు అని అడుగుతున్నాడు. హింసపడకూడదు అంటే ఎప్పుడు హింసపడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అన్నమాట, ఇవి హింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు. అంతేగాని ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడానికి ఇంకే ఉపాధి వస్తుంది, అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసేనందువల్ల కదా అవస్థలు పడుతున్నాం. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు.

0: Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Arundhati. అరుంధతి అంటే వశిష్ఠుడి యొక్క భార్య. అయితే వివాహ సమయంలో ఈ అరుంధతి నక్షత్రాన్ని ఈ వధూవరులకు ఈ వివాహానికి సాక్ష్యంగా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అరుంధతి యొక్క పుట్టుపూర్వత్వాలు చాలా మందికి తెలియవు. అసలు ఎవరి అరుంధతి అంటే, బ్రహ్మదేవుడికి అనేక మంది మానస పుత్రులు కలిగారు అని గతంలో చెప్పుకున్నాం. వాళ్ళందరి తర్వాత సంధ్య అనేటటువంటి ఒక కుమార్తె కూడా కలిగింది. ఈవిడ అతిలోక సౌందర్య రాశి. బ్రహ్మ మానస పుత్రులైనటువంటి నవబ్రహ్మలు కూడా ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూసి పరమశించిపోయారు. అవి చూసినటువంటి శివుడు కోపగించినటువంటి వాడై సంధ్యాదేవిని కైలాస పర్వతం మీద తపస్సు చేయమని చెప్పాడు. ఆ తర్వాత గౌతమాది మహర్షులందరూ కూడా ధర్మశాస్త్రాలు రాశారు. సంధ్యాదేవి మీద మోహంతో బ్రహ్మకు వీర్యస్ఖలనమైంది. అగ్నిశ్వాత్రులు 64,000 మంది, బరిషదులు 84,000 మంది ఆ వీర్యం నుంచి ఆవిర్భవించారు. వీరందరూ కూడా పితృగణాలు. అలాగే సంధ్యాదేవిని తలుచుకున్నటువంటి నవబ్రహ్మలకు పుట్టినటువంటి వాళ్లు కూడా పితృగణాల్లో కలిసిపోయారు. సంధ్యాదేవి పితృమాత అయిపోయింది. కొంతకాలానికి బ్రహ్మ వశిష్ఠుని పిలిచి, సంధ్యాదేవి కైలాస పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నది, నీవు ఆవిడికి శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించవలసింది అని ఆజ్ఞ ఇచ్చాడు. తండ్రి యొక్క ఆజ్ఞను పాటించాడు వశిష్ఠుడు. కఠోరమైనటువంటి నియమాలతో శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించింది సంధ్యాదేవి. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆవిడ, దేవదేవా, నా ఈ శరీరం అగ్ని ప్రవేశం చేసి నేను పునర్జన్మ ఎత్తాలి, నన్ను వ్యామోహంతో చూసినటువంటి వాళ్ళందరూ కూడా నపుంసకులైపోవాలి, పతివ్రతలలో నేను శ్రేష్ఠురాల్ని కావాలి అన్నది. దాని శంకరుడు, అమ్మా, చంద్రభాగి నదీ తీరంలో మేధాతిథి అనేటటువంటి మహర్షి యజ్ఞం చేస్తూ ఉన్నాడు, నువ్వు ఎవరికంటా పడకుండా ఆ యజ్ఞకుండంలో ప్రవేశించు. యజ్ఞకుండంలో ప్రవేశించబోయే సమయంలో నువ్వు ఎవరినైతే భర్తగా కోరుకుంటావో అతడే నీకు భర్త అవుతాడు, నీ కోరికలన్నీ తీరతాయి అని చెప్పాడు. సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్లుగానే యజ్ఞకుండంలో ప్రవేశిస్తూ వశిష్ఠుడు తనకు భర్తగా కావాలి అని ధ్యానం చేసింది. ఆ సమయంలో సూర్యుడు ఆవిడ యొక్క శరీరాన్ని 2 భాగాలుగా చేశాడు. అందులో పైభాగం దేవతలకు ఇష్టమైనటువంటి ప్రాతస్సంధ్య, కింద భాగం పితృదేవతలకు ఇష్టమైనటువంటి సాయం సంధ్య. అగ్నిలో ఆవిడ భస్మం అయిపోయిన తర్వాత ఆవిడ యొక్క ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపాన్ని కల్పించాడు. ఆవిడే అరుంధతి. మేధాతిథి మహర్షి అరుంధతిని పెంచి పెద్ద చేసి వశిష్ఠుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ రకంగా అరుంధతి, వశిష్ఠుడు ఇద్దరూ కూడా భార్యాభర్తలై ఆకాశంలో నక్షత్రాల రూపంలో ఉండి ఇవాళ రోజున మనం చేసేటటువంటి వివాహాలకన్నింటికీ కూడా సాక్షిగా నిలుస్తూ ఉన్నారు.
0: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు Shaivam.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ Shaivam.org. ఓం నమః శివాయ.

0: ओम नमः शिवाय। यू आर लिसनिंग टू शैवम.org रेडियो, द 24/7 स्पिरिचुअल चैनल फ्रॉम शैवम.org।
1: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajur Vedam, Karma Shaka, Adhyayam 8.
2: Athashtamo Adhyayaha Om Kadachanastari Rasinendra Shascha Siddhashushe Upopennumaghavan Bhuya Innute Danandevasya Pruchyata Adityye Bhyastva कदाचन प्रयुच्छस्युभे निपासि जन्मानि तुरीयादित्य सवानन्त इन्द्रियमातस्था अमृतं दिव्या आदित्येभ्यस्त्वा यज्ञो देवानां व्रत्येति सुम्नमादित्या सो भवाता मृळयन्ताः आवोर्वाची सुमतिर्वा वृत्यादज्ञाहोश्चित्या वारिवो वित्तरासादादित्येभ्यस्त्वा विवस्वाँ आदित्ये शते सोमपीथस्तस्मिन् मत्स्वा श्रदस्मै नरो वचासे दधात न यदा आशीर्दादं पाति वाममश्नुतः पुमान् पुत्रो जायते विन्दते वस्वधा आविश्वाः आरप एधते गृहे वाममद्य सावितर्वाममुष्वो दिवे दिवे वाममस्मभ्यज्ञसावीः वामस्य हि क्षयस्य देवभूरे रया धिया वामभाजस्याम उपयाम गृहीतोऽसि सावित्रोऽसि च नोधाश्च नो मयी धेहि जिन्वा यज्ञं जिन्वा यज्ञपातिं भग आदि सवित्रे त्वा उपयाम गृहीतोऽसि सुशर्मा आसि सुप्रतिष्ठानो बृहदक्षाय नमः विश्वेभ्यस्त्वा देवेभ्य एष ते यो निर्विश्वेभ्यस्त्वा देवेभ्यः उपयाम गृहीतोऽसि बृहस्पति सुतस्य ते देवसोमा इन्दा इन्द्रिया वातः पत्नी वतो ग्रहावृद्ध्यासम् अहं परस्तादहमवस्ताद्यदन्तरिक्षं तदु मे पिता सा अहज्ञ सूर्यामुभजतो ददर्शाहं देवानां परमङ्गुहायत् अग्ने वाक्पत्नी सजूर्देवे नत्वष्ट्रा सोमं पिबस्वाहा प्रजापातिर्वृषा आसिरेतो धारेतो मयी धेहि प्रजापातेस्ते वृष्णो रेतो धसो रेतो धामाशीया उपयाम गृहीतोऽसि हरिरसि हरियो जनो हरिभ्यां त्वा हर्यो ऊर्धानास्था सहसो ओमा इन्द्र आय यस्ते ए देवसोमाश्वसनिर्भक्षो योगो सनीः तस्यात इष्टया जुषस्तुतस्सो ओमस्य शस्थोक्थस्योपाहूत उपाहूतस्य भक्षयामि युक्ष्वा हि केशिना हरिवृषा न कक्ष्यप्रा अथान इन्द्रसोमपागिरामुपश्रुतिञ्चरा उपयाम गृहीतोऽसीन्द्र आयत्वा शोलशिना एष ते यो निरिन्द्र आयत्वा शोलशिने आतिष्ठवृत्रहन् रथै युक्ता ते ब्रह्मान हरी अर्वाचीनज्ञ सुते मनोग्रावा आकृणोतु वग्नुना उपयाम गृहीतोऽसीन्द्र आयत्वा शोलशिना एष ते यो निरिन्द्र आयत्वा शोलशिने इन्द्रमिद्धरी वहतो प्रातिधृष्टशवसं ऋषीणां च स्तुतिरुपा यज्ञं च मानुषाणाम् उपयाम गृहीतोऽसीन्द्र आयत्वा शोलशिना एष ते यो निरिन्द्र आयत्वा शोलशिने यस्मान्न जातः परो अन्यो अस्ति य आविवेश भुवानानि विश्वा प्रजापातिः प्रजया आसग्गरराणस्त्रीणि ज्योतिज्ञे सिसचते शशोलशी ఇంద్రశ్చ సమ్రాట్ వరుణశ్చ రాజాతౌ తే భక్షం చక్రతురగ్రా ఏతం తయోరహమను భక్షం భక్షయామి వాగ్దేవే జూషానా సోమస్య తృప్యతు సహ ప్రాణేన స్వాహ. అగ్న ఆయుగ్షిపవస ఆసువోర్జమిషన ఆరే బాధస్వదుచ్చునా ఉపయామ గృహీతోస్యగ్నజే త్వావర్చాస ఏష తేజోనీరగ్నజే త్వావర్చాసే అగ్నే వర్చస్వన్ వర్చస్వాగస్త్వన్ దేవేష్వసి వర్చస్వానహం మానుష్యేషు భూయాసం అగ్నే పవస్వస్వపా అస్మే వర్చస్సు వీర్యం దధద్రయిం మయి పోషం ఉపయామ గృహీతోస్యగ్నజే త్వావర్చాస ఏష తేజోనీరగ్నజే త్వావర్చాసే అగ్నే వర్చస్వన్ వర్చస్త్వాగస్త్వన్ దేవేష్వసి వర్చస్వానహం మానుష్యేషు భూయాసం ఉత్తిష్ఠన్నోజాసా సహ పీత్వే శిప్రే అవేపయః సోమామింద్రచమోసుతం ఉపయామ గృహీతోసీంద్ర ఆజత్వౌజాస ఏష తేయో నిరింద్ర ఆజత్వౌజాసే ఇంద్రౌ ఊజస్వన్నోజస్వాగస్త్వం దేవేష్వసి ఓజస్వానహం మానుష్యేషు భూయాసం. అదృశ్రమస్య కేతవో విరశ్మయో జనావ్ అను భ్రాజంతో అగ్నయో ఓయథా ఉపయామ గృహీతోసి సూర్య ఆజిత్వా భ్రాజ ఏష తేయో నిస్సూర్య ఆజిత్వా భ్రాజే సూర్యభ్రాజస్వన్ భ్రాజస్వాగస్త్వం దేవేష్వసి భ్రాజస్వానహం మానుష్యేషు భూయాసం ఉదుత్యంజాతవే ఏదసం దేవం వాహంతి కేతవాః దృశే విశ్వా ఆయ సూర్యం ఉపయామ గృహీతోసి సూర్య ఆజిత్వా భ్రాజ ఏష తేజో నిస్సూర్య ఆజిత్వా భ్రాజే సూర్యభ్రాజస్వన్ భ్రాజస్వాగస్త్వం దేవేష్వసి భ్రాజస్వానహం మానుష్యేషు భూయాసం. చిత్రం దేవానాముదాగాదనీ కంచక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యా పృథివీ అంతరిక్షజ్ఞ సూర్య ఆత్మా జగాతస్థస్థుషశ్చ ఉపయామ గృహీతోసి సూర్య ఆజిత్వా భ్రాజ ఏష తేజో నిస్సూర్య ఆజిత్వా భ్రాజే సూర్యభ్రాజస్వన్ భ్రాజస్వాగస్త్వం దేవేష్వసి భ్రాజస్వానహం మానుష్యేషు భూయాసం. వినా ఇంద్ర మృధో జహి నీచాయచ్చ ప్రతన్యతః యో అస్మౌ ఆభిధా సత్యధారంగమయాతమః ఉపయామ గృహీతోసీంద్ర ఆజిత్వా విమృధా ఏష తేయో నిరింద్ర ఆజిత్వా విమృధే వాచస్పతిం విశ్వకర్మానమూతయే మనోజువం వాజే అద్యాహూవేమ సనో విశ్వా ఆ నిహవానాని జూషద్విశ్వశంభూరవాసే సాధుకర్మ ఉపయామ గృహీతోసీంద్ర ఆజిత్వా విశ్వకర్మన ఏష తేయో నిరింద్ర ఆజిత్వా విశ్వకర్మనే విశ్వాకర్మన్ హవిషావర్ధాన విశ్వాకర్మన్ హవిషా ఆవావృధాన స్వయీయాజస్వ పృథివీముతద్యాం ముహ్యం త్వన్యే అభితః సపత్న ఇహాస్మాకం మఘవా ఆసూరిరస్తు ఉపయామ గృహీతోసీంద్ర ఆజిత్వా విశ్వకర్మన ఏష తేజో నిరింద్ర ఆజిత్వా విశ్వకర్మనే విశ్వాకర్మన్ హవిషావర్ధానేన త్రాతారమింద్రామకృణోర్యుధ్యం తస్మై విషః సమానమంత పూర్వీరయముగ్రో విహవ్యో యథా సాత్ ఉపయామ గృహీతోసీంద్ర ఆజిత్వా విశ్వకర్మన ఏష తేయో నిరింద్ర ఆజిత్వా విశ్వకర్మనే ఉపయామ గృహీతోస్యగ్నజే త్వాగాయత్రఛందసం గృహ్ణామీంద్ర ఆజిత్వా త్రిష్టుఛందసం గృహ్ణామి విశ్వేభ్యస్త్వా దేవేభ్యో జగచ్ఛందసం గృహ్ణామ్యనుష్టుప్తే.

కర్మాణం ఎదరకస్యాధర్మ కర్మ కర్మ కృత సహ వాచాయోభువా దేవేభ్య కర్మ కృత్వా సంప్రేతసుదానవ అగ్నయేణీ

అక్షం పితరామే పదంత పితరాజే కృతంత పితరామే భజంత పితర భరేత విరస్వామ్యాగంభీరే పతిభిర్ పూర్వ్యై అథా హృదయంతో విరసా బ్రహ్మ.

సచేమహే ఇదంతరిక్షం పృషతే ముదద్యాన్మాతరం పితరం వాజేయం ధిమా అర్జర్మాదత్వాదేన బోధాయ్యాప్రముందరుతాయామి కర్మకరో సమామేన సమ్.

ప్రభుత్వమంతో అత్వభ్యం భేదయం సుభేదాసతి సుఖం మేషాయ మేష్యాంబరుద్రమతిపక్ష్యవేమంత్ర్యంబరం శ్రేయశకరవ్యసక్రవ్యసరక్రవ్యసరక్రవ్యసమకరవ్యసాయ్యగామేషుగంధ్యం పుష్టివర్ధనర్భాగమిబంధనాన్ముర్జోర్మక్షీయమామృధారాయ శ్రేషదేవృత్రభాగస్కందుగప్లవేణ పరోమోషమతో

ఆత్మన్ దశకపాలకం సూతస్య గృహే ఆయత్వా దక్షిణామార్దకం సప్తకపాలం గ్రామణ్యో గృహే దక్షిణాదాహిత్రం ద్వాదశకపాలం సప్త

0: ఆయమసుపదగేనాభే సదం శరం బృహత్పదగే
1: ఆజస్పదగే
0: నైవారం శరమింద్రాయ జ్యేష్ఠాయ పురోణాశమేకాదశకాలం మహాగ్రీహీనా మిత్రాయ సత్యాయాం శరం వరుణాయ ధర్మపదగే అమరం శరం సమిత ప్రథమానా.

ృతాంద్రవదేర్థేతస్థాపాంబరిషాయోర్మిషేణోజ్యమోజ్యవక్షత్రోజ్యక్షత్రమాందా ప్రాజా ప్రదక్పరే సరిష్ట సదన

ప్రజేత్యవాచేత్రమాయ పురోనాశకపాలం కిషందంశక్షిణ ఆ జేయమస్కారపాలన్య

ఛిన్నజగ్మః ఆశ్రిమం ధూమ్రమాలభతే భారస్వతం మేఘమైంద్రవృషభమీంద్రమేకాదశకపాలం నిర్భవజిరాదిత్యం ద్వాదశకపాలం వా దశక

ప్రజాద్రవిడం ఆనో నిద్రావరుణాహృదేర్గవ్యోనిముక్షతాహమాదిశతం దేవసేనానో గవ్యోనిముక్షతం హృదయన ఆహోజనేత్రమేత్రమేమ అజ్ఞం దూనా సపర్యంతపుర ప్రియం మిత్రం నక్షేత్ర భక్షో దేవ

ఆదరత్వేజమురత్యధాత్రియం నక్షత్రం కర్మణాన ప్రయోషం నయోషతి ఉపక్షరం దిలింద్రవోమయోభువీ జానం యక్షమాణం ధేనవ ప్రణంతం చపురుంచోషస్థారాపయంతి విశ్వ హోమారుద్రాదృఘతం విషో జీవమీ భాషాగయమాభిదేశాన్నయమిదాచైవేణముక్తమాత్మే సోమారుద్రా ఇవేతాన్యే విశ్వాధమోషుభేదజాని ధర్తం అవశ్యకం ముంచోహి సమో

0: ईश्वरः मम गतिः गन्तव्या परा देवता। अथ भगवतः त्रिपुरासुरवधप्रकारं वक्तुं प्रक्रमन्ते। आदौ तदारूढं रथं वर्णयन्ति। श्रुतिः अयं धरणीरथम् आरूढः इति। धरणीरथं धरणी सर्वलोकमयी पृथ्वी एव रथः धरणीरथः। तं श्रुतिः अयं श्रुतयः चत्वारः वेदाः एव हयः अश्वाः यस्य रथस्य सः श्रुतिहयः तम् आरूढः। तदनन्तरं भगवत्प्रयुक्तं शरं दर्शयन्ति। मुरारिं शरं कृत्वा इति। मुरारिं परब्रह्मकोटिभूतं भगवन्तं नारायणं शरं बाणं कृत्वा विधाय शिवविष्णोः भेदं कल्पयद्भिः विष्णुपकर्षं कुर्वद्भिश्च हरदत्तशिवाचार्यैः हरिहरतारतम्याख्ये ग्रन्थे तदुभाभ्यां कृतः त्रिपुरासुरवधः एव मुक्तः। एकस्तु बाणगतिमेत्य करं वृणोति अन्यो क्षिपत्पुरजयाय तमेव बाणं को वानयोरधिक इत्यनुचिन्त्य वृद्धाः सत्यं ब्रुवन्तु तमिमं वयमाश्रयामः इति। को वा अनयोः अधिकः इत्यनुचिन्तयन्तः वयं भगवत्पादमतानुयायिनः द्वावपि समावेव इति वदेम। व्यासाचार्यप्रकटितं सत्यं जानन्तो वयम् उभावप्याश्रयेम। तदनन्तरं तल्लोकत्रयवधप्रकारमाहुः क्षणात् इति। युगपत् एकस्मिन्नेव क्षणे त्रीनपि लोकान् प्रणनाश इत्यर्थः। श्रीशिवमहापुराणान्तर्गतायां द्वितीयायां रुद्रसंहितायां पञ्चमे युद्धखण्डे सूतशौनकसंवादान्तर्गते सनत्कुमारपाराशर्यसंवादे त्रिपुरासुरवधवृत्तान्तः द्वादशभिः अध्यायैः महता प्रपञ्चेन कथितः। तत्र प्रथमाध्याये एवं कथा। तारकासुरे भगवता कार्तिकेयेन हते तस्य त्रयस्सुताः तारकाक्षविद्युन्मालिकमलाक्षाः मेरुगुहायां स्थित्वा ब्रह्माणमुद्दिश्य घोरं तपश्चक्रुः। तत्तपसा प्रीतो ब्रह्मा तेभ्यः वरं दातुमाविर्बभूव। अवध्यत्वनिर्जरत्वनीरोगत्वामरत्वं याचतः तान् असुरान्। अन्यं वरं वरीतुं निर्दिशत् स ब्रह्मदेवः। अथ तन्निदेशानुसारं वरञ्ययाचिरे स्वर्णमयीं पुरीं तारकाक्षोययाच रजतमयीं कमलाक्षः आयसीं च विद्युन्माली। अवध्यत्वनिर्जरत्वनीरोगत्वामरत्वसिद्ध्यर्थं कीदृशं वरञ्ययाचिरे इत्याह। पुरेष्वेतेषु भो ब्रह्मन् एकस्थानस्थितेषु च मध्याह्नाभिजिते काले शीतांशौ पुष्पसंस्थिते उपर्युपरि अदृष्टेषु व्योम्नि लीलाभ्रसंस्थिते वर्षत्सु कालमेघेषु पुष्करावर्तनांसु तथा वर्षसहस्रान्ते समेष्यामः परस्परम् एकीभावं गमिष्यन्ति पुराण्येतानि नान्यथ। सर्वदेवमयो देवः सर्वेषां मे कुहेलया असम्भवे रथे तिष्ठन् सर्वोपस्करणान्विते। असम्भाव्यैककाण्डेन भिनत्तु नगराणिनः निर्वैरः कृतिवासास्तु योऽस्माकमिति नित्यशः। वन्द्यः पूज्योऽभिवाद्यश्च सोऽस्माकं निर्दहेत् कथम् इति चेतसि सन्धाय तादृशो भुवि दुर्लभः इति। तदभीप्सितमनुगृह्य पुरत्रयं निर्मातुं मयासुरम् आज्ञापयामास ब्रह्मा। मयासुरश्च स्वतपसा स्वर्गे तारकाक्षस्य हैमं पुरं व्योम्नि विद्युन्मालिनः राजतं पुरं भूमौ च कमलाक्षस्य आयसं पुरं निर्ममे। एवं पुरत्रयं प्राप्य प्रविष्टास्तारकात्मजाः बुभुजुः सकलान् भोगान् महाबलपराक्रमाः కల్పద్రుమైశ్చ సంకీర్ణం గజవాజి సమాకులం నానాప్రాసాద సంకీర్ణం మణిజాల సమావృతం సూర్యమండల సంకాశైః విమానైర్ సర్వతోముఖైః పద్మరాగమయైశ్చైవ శోభితం చంద్రసన్నిభైః ప్రాసాదైర్ గోపురైర్ దివ్యైః కైలాస శిఖరోపమైః దివ్యస్త్రీజన సంకీర్ణైః గంధర్వై సిద్ధచారణైః రుద్రాలయైః ప్రతిగృహం అగ్నిహోత్రైః ప్రతిష్ఠితైః ద్విజోత్తమైశ్చ శాస్త్రజ్ఞైః శివభక్తిరతైః సదా వేదాధ్యయనశాలాభిః వివిధాభిః పృథక్ పృథక్ మహాత్మభిః శుభాచారైః పుణ్యవద్భిః ప్రవీక్ష్యత పతివ్రతాభిః సర్వత్ర పావితం స్థలముత్తమం పతిసేవనశీలాభిః విముఖాభిః కుధర్మతః దైత్యశూరైర్మహాభాగైః సదారైః ససుతైర్ద్విజైః శ్రౌతస్మార్తార్థతత్వజ్ఞైః స్వధర్మనిరతైర్యుతం వ్యూఢోరస్కైర్వృషస్కంధైః సమాయుద్ధధరైః సదా ప్రశాంతైః కుపితైశ్చైవ కుబ్జైర్వామనకైస్తథా నీలోత్పలదలప్రఖ్యైః నీలకుంచితమూర్ధజైః మయేన రక్షితైః సర్వైః శిక్షితైర్యుద్ధలాలసైః వరసమరరతైర్యుతం సమంతాత్ అజశివపూజనయా విశుద్ధవీర్యైః రవిమరుతమహేంద్రసన్నికాశైః సురమథనైః సుదృఢైః సుసేవితం యత్ శాస్త్రవేదపురాణేషు యే ధర్మాః ప్రకీర్తితాః శివప్రియాస్తదా దేవాః తే ధర్మాస్తత్ర సర్వతః ఏవం లబ్ధవరాస్తే తు దైతేయాస్తారకాత్మజాః శైవం మయముపాశ్రిత్య నివసంతి స్మ తత్రః ఇతి. తేభ్యో భీతాః దేవాః బ్రహ్మాణం శరణం జగ్మురిత్యాః ద్వితీయేధ్యాయే. అథ తత్ ప్రభయాదగ్ధాః దేవాహీంద్రాదయస్తథా సమ్మంత్రి దుఃఖితాః సర్వే బ్రహ్మాణం శరణయ్యయుః ఇతి. స చ బ్రహ్మదేవః శివం ప్రార్థయితుం తాన్ నిర్దిదేశ. తన్నిర్దేశానుసారం తే దేవాః శివం స్తుత్వా దైత్యబాధాం తస్మై నివేదయామాసుః. అస్మిన్నధ్యాయే దేవైః కృతా శివస్తుతిః అవధేయ. ద్వితీయేధ్యాయే తృతీయేధ్యాయే ఏవం కథా. త్రిపురాధ్యక్షస్య పుణ్యవత్వాత్ ధర్మరతత్వాత్ శివభక్తిమత్వాచ్చ తేషాం అసురాణాం ఆత్మనా అవధ్యత్వం శరణాగతేభ్యస్తేభ్యః దేవేభ్యః నివేదయామాస. తద్వచనం శ్రుత్వా విష్ణుః పరమేశ్వరం యష్టుం నిర్దిదేశ. శ్రౌతోక్త విధానేన యజ్ఞం యజత్సు దేవేషు యజ్ఞకుండాత్ సహస్రసంఖ్యాః భీమరూపాః భూతసంఘాః ఆవిర్బభూవుః. రుద్రాజ్ఞా ప్రతిపాలకాస్తే విష్ణోర్నిర్దేశాత్ తాని త్రిపురాణి దగ్ధుం నిర్జగ్ముః. ప్రవేశాదేవ తత్ర భూయాంసస్తే భస్మసాద్ బభూవుః. తద్దాహం తీర్ణాః ఇతరే విష్ణుమేవ శరణమాజగ్ముః. దుర్మనాః భగవాన్ విష్ణుః తజ్జయార్థం మార్గాంతరం ఇథం చింతయామాస. తస్మాదేవం ప్రకర్తవ్యం వేదధర్మస్తతో వ్రజేత్ త్యక్తలింగార్చనా దైత్యాః భవిష్యంతి న సంశయః ఇతి నిశ్చిత్య వైవిష్ణుః విఘ్నార్థమకరోత్తద తేషాం ధర్మస్య దైత్యానాం ఉపాయం శృతిఖండనం ఇతి. చతుర్థేధ్యాయే ఏవం కథా. త్రిపురాసురాణాం ధర్మవిఘ్నం చింతయతః భగవతః విష్ణోః శరీరాత్ మహాతేజాః మాయామయః కశ్చన పురుషః జజ్ఞే. స ఇత్థం వర్ణితః ముండినం మ్లానవస్త్రం చ గుంఫిపాత్ర సమన్వితం దధానం పుంజికాం హస్తే చాలయంతం పదే పదే వస్త్రయుక్తం తథా హస్తం క్షీయమాణం ముఖే సదా ధర్మేతి వ్యాహరంతం హి వాచా విక్లవయామునిం ఇతి. విష్ణుశ్చ తస్య అరిహన్న ఇతి నామకృత్వా తమాహ. మాయిన్ మాయామయం శాస్త్రం తత్షోడశ సహస్రకం శ్రౌతస్మార్త విరుద్ధం చ వర్ణాశ్రమ వివర్జితం అపభ్రంశమయం శాస్త్రం కర్మవాదమయం తథా రచయేతి ప్రయత్నేన तद्विस्तारो भविष्यति, ददामि तव निर्माणे सामर्थ्यं तद्भविष्यति, माया च विविधा शीघ्रं त्वदधीना भविष्यति इति। दैत्यसम्मोहनकर्मणि तं न्ययुङ्क्त इत्यग्रे आह। मोहनीया इमे दैत्याः सर्वे त्रिपुरवासिनः, कार्यास्ते दीक्षिता नूनं पाठनीयाः प्रयत्नतः। मदाज्ञया न दोषस्ते भविष्यति महामते, धर्मास्तत्र प्रकाशन्ते श्रौतस्मार्ता न संशयः। अनया विद्यया सर्वे स्फोटनीया ध्रुवयते, गन्तुमर्हसि नाशार्थं मुण्डिस्त्रिपुरवासिनां, तमोधर्मं सम्प्रकाश्य नाशयस्व पुरत्रयम् इत्येवमुक्त्वा कलौयुगे तस्य कृत्यं निर्दिदेश। ततश्चैव पुनर्गत्वा मरुस्थल्यां त्वया विभो स्थातव्यं च स्वधर्मेण कलिर्यावत् समाव्रजेत्, प्रवृत्ते तु युगे तस्मिन् स्वीयो धर्मः प्रकाश्यतां, शिष्यैश्च प्रतिशिष्यैश्च वर्तनीयस्त्वया पुनः, मदाज्ञया भवद्धर्मः विस्तारै यास्यति ध्रुवं, मदनुज्ञापरो नित्यं गतिं प्राप्स्यसि मामक गतिं प्राप्स्यसि मामकीम् इति। अस्यैव पुंसः शिष्यप्रतिशिष्याः लोके जैनधर्मानुयायिनः। अथ स मायामयः पुरुषः आत्मसदृशान् चतुरो मुण्डिनः पुरुषान् स्वस्मात् सृष्ट्वा आत्मना कल्पितं शास्त्रं तान् पाठयित्वा तैः सह त्रिपुरासुराणां नगरप्रान्तमाससाद। तत्र गत्वा नारदं मनसा सस्मार, झटित्येव नारदो महर्षिः तत्र आविर्भूय अङ्गीकृततदभ्यर्थनः सन् तेषां मुण्डिनां गमनात् पूर्वं स्वयं त्रिपुराध्यक्षसन्निधिमेत्य तद्बुद्धिसम्मोहनानि वचांसि वक्तुमारभे। नारद उवाच, कश्चित् समागतश्चात्र यतिर्धर्मपरायणः, सर्वविद्याप्रकृष्टो हि वेदविद्यापरान्वितः, दृष्ट्वा च बहवो धर्माः नैतेन सदृशाः पुनः, वयं सुदीक्षिताश्चात्र दृष्ट्वा धर्मं सनातनं, तवेच्छा यदि वर्तेत तद्धर्मे दैत्यसत्तम, तद्धर्मस्य महाराज ग्राह्यादीक्षा त्वया पुनः इति। नारदस्यैतानि वचांसि श्रुत्वा तमपि तद्धर्मे दीक्षितं दृष्ट्वा तारकाक्षोऽपि तस्माद्दीक्षां जग्राह। दीक्षिते तारकाक्षे तद्भ्रातरावपि तस्मिन् धर्मे दीक्षितं। दीक्षितयोस्ततोस्तयोः सर्वेऽपि त्रिपरौकसः तद्धर्मे दीक्षिताः बभूवुः। जैनधर्मं बोधयता अरिहता वेदवैदिकनिन्दा वर्णाश्रमनिन्दा कृत्वर्थपशुसंज्ञपननिन्दा शिवपूजानिन्दा च कृता। एवं ते सुराः तेन विमोहिताः इति पञ्चमेऽध्याये कथा वर्णिता। षष्ठेऽध्याये एवं कथा, धर्मपथात् चलितेषु तेष्वसुरेषु भगवान् विष्णुः इन्द्रादयश्च देवाः तद्वधार्थं शिवं तुष्टुवुः। अस्मिन्नध्याये विष्णुना कृता देवैः कृता च द्वे शिवस्तुती अवधेये। तैस्तुतो भगवान् शम्भुः आविर्भूय पुनरपि तेषाम् अवध्यत्वं तद्वधे दोषांश्च चिन्तयन् न तान् हन्तुं प्रववृते। अनेन ब्रह्मविष्ण्वादिदेवाः हतोत्साहा बभूवुः। तदानीं ब्रह्मा देवता सार्वभौमस्त्वं सम्राट सर्वेश्वरः प्रभो परिवारस्तवैव इतत् हर्यादि सकलं जगत्, युवराजो हरिस्तेज ब्रह्माहं ते पुरोहितः, राजकार्यकरश्चक्रः त्वदाज्ञा परिपालकः इत्यादिभिर्वचोभिः तस्य देवता सार्वभौमत्वं ज्ञापयन् त्रिपुरान् हन्तुं सप्रश्रयं प्रार्थयाञ्चक्रे। देवराजोचितं दिव्यरथं सारथिं धनुर्बाणादिकं च ददुः। सप्तमेऽध्याये एवं कथा, महदाराधनं कुर्वतां पुंसां स्थिरतरां धिषणां विज्ञायैव भगवान् प्रसीदेत् इत्युक्त्वा विष्णुः प्रणवपूर्वकं పంచాక్షరం కోట్యేకం జప్తుమాదిదేశ తజ్జపసంతుష్టం భగవంతం పునరపి తుష్టువుస్తే దేవాః అస్మిన్నధ్యాయే దేవైః కృతా శివస్తుతిరప్యవధేయ. అష్టమేధ్యాయే భగవతః రథనిర్మాణ ప్రకారః ఏవముక్తః. అథ దేవస్య రుద్రస్య నిర్మితో విశ్వకర్మణ సర్వలోకమయో దివ్యః రథోయత్నేన సాదరం సర్వభూతమయశ్చైవ సౌవర్ణ సర్వసమ్మతః రథాంగం దక్షిణం సూర్యః తద్వామం సోమ ఏవచ దక్షిణం ద్వాదశారమిహి షోడశారం తథోత్తమం అరేషు తేషు విప్రేంద్ర ఆదిత్యాద్ ద్వాదశైవతు శశిన షోడశారాస్తు కలా వామస్య సువ్రత ఋక్షాణితు తథాతస్య వామస్యైవ విభూషణం ఋతవో నేమయ షట్చ తయోర్వై విప్రపుంగవ పుష్కరం చాంతరిక్షం వై రథనీడశ్చ మందరః అస్తాద్రి హృదయాద్రిస్తు తావుభౌ కూబరౌ స్మృత అధిష్టానం మహామేరుః ఆశ్రయా కేశరాచలాః వేగస్ సంవత్సరాస్తస్య అయనే చక్రసంగమౌ ముహూర్తా బంధురాస్తస్య శమ్యాశ్చైవ కళాస్మృతాః తస్య కాష్ఠా స్మృతాఘోణాః చాక్షదండాః క్షణాశ్చ వై నిమేషాశ్చానుకర్షశ్చ ఈశాశ్చానులవాస్మృతాః ద్యౌరువరూథం రథస్యాస్య స్వర్గమోక్షావుభౌధ్వజౌ యుగాంతకోటితౌ తస్య భ్రమకామదుఘౌ స్మృతౌ ఈశాదండస్తథావ్యక్తం వృద్ధిస్తస్యైవ నడ్బలః కోణాస్తస్యాప్యహంకారః భూతాని చ బలం స్మృతం ఇంద్రియాణి చ తస్యైవ భూషణాని సమంతతః శ్రద్ధా చ గతిరస్యైవ రథస్య మునిసత్తమ తదానీం భూషణాన్యేవ షడంగాన్యుపభూషణం పురాణ న్యాయమీమాంస ధర్మశాస్త్రాన్ని సువ్రతాః బలాశయా వరాశ్చైవ సర్వలక్షణ సంయుతాః మంత్రాఘంటా స్మృతాస్తేషాం వర్ణపాదాస్తదాశ్రమాః అథో బంధో హ్యనంతస్తు సహస్రఫణభూషితః దిశః పాదా రథస్యాస్య తథాచోపదిశశ్చః పుష్కరాద్యాః పతాకాశ్చ సౌవర్ణారతనభూషితాః సముద్రాస్తస్య చత్వారః రథకంబలిన స్మృతాః గంగాద్యా సరితశ్రేష్ఠాః సర్వాభరణభూషితాః చామరాసక్తహస్తాగ్రాః సర్వా స్త్రీరూపశోభితాః తత్ర తత్ర కృతస్థానాః శోభయాన్ చక్రిరే రథం ఆవహాద్యాస్తథా సప్త సోపానం హైమముత్తమం లోకాలోకాచలస్తస్యోపసోపానః సమంతతః విషయశ్చ తథా బాహ్యః మానసాదిస్తు శోభనః పాశాః సమంతతస్తస్య సర్వే వర్షాచలా స్మృతాః తలాస్తస్య రథస్యాథ సర్వే తలనివాసినః సారథిర్భగవాన్ బ్రహ్మ దేవా రశ్మిధరా స్మృతాః ప్రతోదో బ్రహ్మణస్తస్య ప్రణవో బ్రహ్మదైవతం అకారశ్చ మహచ్ఛత్రం మందరః పార్శ్వదండభాక్ శైలేంద్రః కార్ముకం తస్య జ్యాభుజంగాధిపస్వయం ఘంటా సరస్వతీదేవి ధనుషశ్రుతిరూపిణి ఇతి. రథస్య గమనకర్మ ప్రవర్తకాః చత్వారః అశ్వాః వర్ణితాః. హయాస్తస్య తథా ప్రోక్తాః చత్వారో నిగమామునే ఇతి. ఈదృగ్విధం మహాదివ్యం నానాశ్చర్యమయం రథం సన్నహ్య నిగమానశ్వాన్ తం బ్రహ్మా ప్రార్పయచ్చివం ఇతి చ. భగవాన్ విష్ణుః ఇషుర్బభూవేత్యాహ ఇషుర్విష్ణుర్మహాతేజాహ ఇతి. దదాహ త్రిపురస్థాంస్తాన్ దైత్యాంస్త్రీన్ విమలాపః స ఆశుగో విష్ణుమయో వన్హిశల్యో మహాజ్వలః ఇతి చ. వరయ్యాచ తాం తేషాం వచనం మనసి నిధాయ తద్వచనం సత్యం విధాతు కామః భగవాన్ పరమేశ్వరః సముచితే క్షణే త్రీనపి తాన్ యుగపద్దదాహేత్యాహ అభిలాష ముహూర్తే తు వికృష్య ధనురద్భుతం కృత్వా జ్యాతల నిర్ఘోషం నాదమత్యంత దుస్సహం ఆత్మనో నామ విశ్రావ్య సమాభాష్య మహాసురాన్ మార్తాండకోటి వపుషం కాండముగ్రో ముమోచః తతఃపురాణి దగ్ధాని చతుర్జలధిమేఖలాం గతాని యుగపద్భూమిం త్రీణి దగ్ధాని భస్మశః ఇతి. प्रथमेऽध्याये तत्कृतानि वचांसि स्मर्तव्यान्यत्र। पुरेष्वेतेषु भो ब्रह्मन्न एकस्थानस्थितेषु च मध्याह्नाभिजिते काले शीतांशौ पुष्पसंस्थिते उपर्युपरि अदृष्टेषु व्योम्नि लीलाभ्रसंस्थिते वर्षत्सु कालमेघेषु पुष्करावर्तनामसु तथा वर्षसहस्रान्ते समेष्यामः परस्परम् एकीभावं गमिष्यन्ति पुराण्येतानि नान्यथा इति। अधिभूतरूपेण अधिदैवरूपेण अधियज्ञरूपेण च स्थितं सर्वात्मकं परं ब्रह्म ये विदुः विदित्वा तदेव परं ब्रह्म ये नित्यनिरन्तरसमाधिनिष्ठया सम्भावितप्रतिबद्धवृत्त्या सर्वं ब्रह्मैव इति विदुः विदित्वा तस्मिन्नेव ब्रह्मणि समाहितचेतसः भवन्ति। तस्मात् देहेन्द्रियप्राणमनोबुद्ध्यादीनां व्याकुलीभावकाले मरणेऽपि विपरीतभावराहित्येन सर्वात्मानं भगवन्तमेव पश्यन्ति ते, न तु तस्माद्भिन्नं देहेन्द्रियादिकं वा आत्मानं वा वेदनक्रियां वा प्राणिजातं वा एते जनाः पश्यन्ति शृण्वन्ति स्मरन्ति च। इदमेव स्मरणलक्षणं ब्रह्मवेदनं भगवता हतानां तेषाम् असुराणाम् अन्तकाले अजायत इत्याह। सस्मार स्वप्रभुं देवं शंकरं भक्तवत्सलं इति। अनेन तेषां ब्रह्मभावापत्तिः आसीत् इति सूचितं। तदेव उत्तरत्र तारकाक्षवचनेन उपपाद्यते। भवज्ञातोऽसि तुष्टोऽसि यद्यस्मान् सहबन्धुभिः तेन सत्येन भूयोऽपि कदा त्वं प्रदहिष्यसि दुर्लभं लब्धमस्माभिः यदप्राप्यं सुरासुरैः त्वद्भावभाविता बुद्धिः जाते जाते भवत्विति इति। भगवता हतानाम् असुराणां सद्यो मोक्षप्राप्तिर्भवेत् इति बहुत्र निर्दिष्टं पुराणेषु। तदत्र तारकाक्षवचनेन स्फुटीकृतं। द्वादशेऽध्याये च भगवदाज्ञया सपरिवाराणां तेषाम् असुराणां वितललोकप्राप्तिर्बभूवेत्युक्तम्। अनेन आसुरभावयुक्तानां तारकाक्षादीनां सद्गतिप्राप्तिः प्रतिपादिता। तत्र त्रिपुरदाहसमये आसुरभावरहितः मयासुरः भगवतः करुणातिरेकात् रक्षितो बभूवेत्याह। एतस्मिन्नन्तरे शम्भुं प्रसन्नं वीक्ष्य दानवः तत्राजगाम सुप्रीतः मयोदग्धः कृपाबलात् इति। अनेन मयासुरसदृशानां सद्गतिप्राप्तिः प्रतिपादिता। अन्ते च स्वस्वलोकगमनेन देवादीनां सद्गतिप्राप्तिः प्रतिपादिता। ततो ब्रह्मा हरिर्देवाः मुनिगन्धर्वकिन्नराः नागासर्पाश्चाप्सरसः संहृष्टाश्चाथमानुषाः स्वं स्वं स्थानं मुदा जग्मुः शंसन्तः शाङ्करञ्यशः स्वं स्वं स्थानमनुप्राप्य निवृत्तिं परमाययुः इति। अनेन त्रिपुरवधोपाख्यानं समाप्तं। गङ्गाधराष्टकस्य षष्ठश्लोकः समाप्तः। सप्तमे श्लोके दीक्षितेन्द्राणामाशयः न स्फुटमवगम्यते। श्रौतस्मार्तात् वैदिकपथात् पतनरूपाम् आर्तिमापद्यमानस्य कस्य भक्तस्य आर्तिम् अपराधक्षमापनेन भगवान् जघान इत्यन्वेष्टव्यमत्र। श्रौतस्मार्तपथात्पराङ्मुखमपि प्रोद्यन्महापातकम् विश्वाधीश ममत्वमेव गति त्यालापयन्तं सकृत् रक्षण्यः करुणापयोनिधिरिति प्राप्त प्रसिद्धिः पुराहि। आर्तत्राणपरायणः स भगवान् गङ्गाधरो मे गतिः इति श्लोकः। हे विश्वाधीश, त्वम् एव मम गतिः इति पुरा सकृत् आलापयन्तं श्रौतस्मार्तपथात् पराङ्मुखम् प्रोद्यन् महापातकम् अपि रक्षन् यः करुणापयोनिधिः इति प्राप्तप्रसिद्धिः हि सः आर्तत्राणपरायणः भगवान् गंगाधरः मेगतिः इत्यन्वयः। अष्टमे श्लोके गंगास्रावसंरोधनरूपाम् आर्तिमापद्यमानस्य भगीरथस्य आर्तिहन्तारं गंगाधरं देवं स्तुवन्ति दीक्षितेन्द्राः। गांगं वेगमवाप्यमान्य विबुधैः सोढुं पुरायाचितः दृष्ट्वा भक्तभगीरथेन विनतः रुद्रजटामण्डले कारुण्यादवनीतले सुरनदीं आपूरयन् पावनीं आर्तत्राणपरायणस्य भगवान् गंगाधरो मे गतिः इति श्लोकः। अस्य अन्वयः एवं भवति, पुरा यः रुद्रः मान्यविबुधैः भक्तभगीरथेन अवाप्य गांगं वेगं सोढुं याचितः सन्न जटामण्डले तद्वेगं दृष्ट्वा भक्तभगीरथेन विनतः सन्न कारुण्यात् अवनीतले पावनीं सुरनदीं आपूरयन् सः आर्तत्राणपरायणः भगवान् गंगाधरः मे गतिः इति एवं भवत्यन्वयः। अत्र अनेन पाठेन अन्वयः न सम्यक् भवति इत्युक्त्वा कृत्वा श्लोके विद्यमानानि कानिचित् पदानि परिणतान्यस्माभिः। एवम् अस्य श्लोकस्य संशोधितः पाठः एवं भवति, गांगं वेगमवाप्यमान्य विबुधः वोढुं पुरायाचितः रुद्ध्वा भक्तभगीरथेन विनतः रुद्रो जटामण्डले कारुण्यादवनीतले सुरनदीं आपूरयत् पावनीं आर्तत्राणपरायणस्य भगवान् गंगाधरो मे गतिः इति। अस्य अन्वयः एवं भवति, पुरा यः मान्यविबुधः रुद्रः भक्तभगीरथेन गांगं वेगम् अवाप्य वोढुं याचितः सन्न जटामण्डले तद्वेगं रुद्ध्वा भक्तभगीरथेन विनतः सन्न कारुण्यात् अवनीतले पावनीं सुरनदीम् आपूरयत् सः आर्तत्राणपरायणः भगवान् गंगाधरः मे गतिः इति। पुरा पूर्वस्मिन् काले ब्रह्मदेवनिर्देशात् भगीरथे शङ्करदर्शनार्थं प्रतीक्षमाणे सति इत्यर्थः। मान्यविबुधः मान्यः ब्रह्मादिभिरपि वन्दनीयश्चासौ विबुधः देवश्चेति मान्यविबुधः रुद्रः उमापतिः भक्तभगीरथेन भक्तः पूर्णं संवत्सरम् अङ्गुष्ठाग्रनिपीडनं कृत्वा भगवदाविर्भावं प्रतीक्षमाणश्चासौ भगीरथश्च भक्तभगीरथः तेन गांगं गंगायाः कुटिलापरनामधेयायाः ब्रह्मशापापादितजलभावायाः वामनपुराणप्रसिद्धायाः अयं गांगः तं वेगं वेगः सलिलस्रावः तं अवाप्य शिरसि गृहीत्वा वोढुं धर्तुं याचितः प्रार्थितः याचितः सन्न इति इत्यर्थः। जटामण्डले जटाः संहताः केशाः तासां मण्डले तद्वेगमिति वाक्यशेषः रुद्ध्वा निगृह्य तेनैव भगीरथेन इति वाक्यशेषः विनतः पुनरपि तपास्थितेन तेन प्रणतः सन्न इत्यर्थः। कारुण्यात् सगरसूनूनां स्वर्गप्राप्त्यै यतमाने भगीरथे अनुकम्पायाः अवनीतले भूतले पावनीं सर्वपापक्षयकरीं सुरनदीं गंगाम् अपूरयत् यः सः आर्तत्राणपरायणः भगवान् गंगाधरः मे गतिः इति। श्लोकेऽस्मिन् विद्यमानानां पदानाम् इतिहासपुराणवचनमूलत्वं प्रागेव उक्तं प्रथमे भाषणे, अतः इदानीं विस्तरशः न वदामि। तत् अनेन भाषणमिदं समापयामि। अनेन गंगाधराष्टकव्याख्यानं च ಸಮಾಪ್ಯತೆ. ಭಾಷಣಮಿದಂ ಶ್ರೀ ಶಿವಮಹಾಪುರಾಣಸ್ಯ ದ್ವಿತೀಯಾಯಾಃ ರುದ್ರಸಂಹಿತಾಯಾಃ ಪಂಚಮೇ ಯುದ್ಧಕಾಂಡೇ ದೃಷ್ಟಾನಾಂ ಪಂಚಾನಾಂ ಸ್ತುತೀನಾಂ ಪಾರಾಯಣೇನ ಸಮಾಪಯಾಮಿ.
1: ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಡಿಯರ್ ಲಿಸನರ್ಸ್ ಆಫ್ ಶೈವಂ ಡಾಟ್ ಆರ್ ರೇಡಿಯೋ, ದಿ ಸೈಸ್ ಆಫ್ ಅವರ್ ಆಡಿಯೋ ಕಲೆಕ್ಷನ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಟು ಗ್ರೋ ಡೇ ಬೈ ಡೇ. ವಿ ನೌ ಹೋಸ್ಟ್ ಮೋರ್ ದ್ಯಾನ್ 25,000 ಆಡಿಯೋ ರೆಕಾರ್ಡಿಂಗ್ಸ್. ಇನ್ ಆರ್ಡರ್ ಟು ಮೇಕ್ ದೀಸ್ ಎಕ್ಸ್ಟೆನ್ಸಿವ್ ರಿಸೋರ್ಸಸ್ ಮೋರ್ ಆಕ್ಸೆಸಿಬಲ್ ಆ್ಯಂಡ್ ಬೆನಿಫಿಷಿಯಲ್ ಟು ಅವರ್ ರೇಡಿಯೋ ಲಿಸ್ನರ್ಸ್, ವಿ ಹ್ಯಾವ್ ರೀಆರ್ಗನೈಸ್ಡ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಶೆಡ್ಯೂಲ್. ತಿರುಮುರೈ ಮ್ಯೂಸಿಕ್ ಆ್ಯಂಡ್ ತಿರುಮುರೈ ಡಿಸ್ಕೋಸಸ್ ವಿಲ್ ಬಿ ಬ್ರಾಡ್ಕಾಸ್ಟ್ ಆನ್ ತಿರುನೆರಿಯ ತಮಿಳೋಸೈ. ಫಿಲಾಸಫಿಕಲ್ ಡಿಸ್ಕೋಸಸ್ ಆ್ಯಂಡ್ ಪಿರಿಯಪುರಾಣಂ ಲೆಕ್ಚರ್ಸ್ ಇನ್ ತಮಿಳ್ ವಿಲ್ ಬಿ ಬ್ರಾಡ್ಕಾಸ್ಟ್ ಆನ್ ಶಿವತತ್ವಂ. ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಇನ್ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಅದರ್ ದ್ಯಾನ್ ತಮಿಳ್ ವಿಲ್ ಬಿ ಬ್ರಾಡ್ಕಾಸ್ಟ್ ಆನ್ ಶೈವಲಹರಿ. ಆಸ್ ಎ ರಿಸಲ್ಟ್ ಆಫ್ ದೀಸ್ ಚೇಂಜಸ್, ದೇರ್ ವಿಲ್ ಬಿ ಸಮ್ ಅಡ್ಜಸ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಟು ಪ್ರೋಗ್ರಾಮ್ ಟೈಮಿಂಗ್ಸ್. ವಿ ಟ್ರಸ್ಟ್ ದಟ್ ಯು ವಿಲ್ ಕೈಂಡ್ಲಿ ಆಕ್ಸೆಪ್ಟ್ ದೀಸ್ ಶೆಡ್ಯೂಲ್ ಚೇಂಜಸ್ ವಿತ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಆ್ಯಂಡ್ ಪೇಷನ್ಸ್. ವಿ ಆಲ್ಸೋ ರಿಕ್ವೆಸ್ಟ್ ಯು ಟು ಎನ್ಕರೇಜ್ ಯುವರ್ ರಿಲೇಟಿವ್ಸ್ ಆ್ಯಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಟು ಲಿಸನ್ ಟು ಆ್ಯಂಡ್ ಬೆನಿಫಿಟ್ ಫ್ರಮ್ ಅವರ್ ರೇಡಿಯೋ ಸರ್ವಿಸಸ್. ಓಂ ನಮಃ ಶಿವಾಯ.

ఓ మహ్యై అయ్యా అదితయే అదితయే పునరదాత్ పితరం పితరం దాత్ పునరదితయే అదితయే పునః పునరదాత్ తాత్ పితరం పితరం చ దృశేయం మాతరం చ మాతరం దృశేయం చ పితరం పితరం చ

నిహితాస ఉచ్చా నిహితాస ఇతి నిహితాస ఉచ్చానక్తం నక్తం దదృశ్రే దదృశ్రే కుహ చిద్దివేయు ఈయుర్దివాచిత్కుహ దదృశ్రే దదృశ్రే కుహ కుహచిత్ చిద్దివా దివేయు ఈయురితీయు ఓం ఓం పూర్వ్యహోత హోత పూర్వ్యా పూర్వ్యహోత హోతరస్య నాహ నోస్య హోత హోతరస్య అస్య నాహ నో మందస్వ సఖ్యస్య చ య సఖ్యస్య మందస్వనః మందస్వ సఖ్యస్య సఖ్యస్య చ చేతి చ ఇమా ఉషుశ్రుధీ గిరాః గిరశ్రుధిస్వీ ఇమాః ఇమా ఉషు ఊం ఇత్యూం సుశ్రుధి.

దేవః ప్రత్యహన్నితి ప్రతి అహన్ దేవ ఏకాః ఏక ఇత్యేకాః ఓం ఓం ఇంద్రశ్చ చేంద్రాః ఇంద్రశ్చ చయద్యుయుధాతే యుయుధాతే యచ్చ చయత్ యద్యుయుధాతే యుయుధాతే అహిశ్చోత ఉత చాహిర్యుయుధాతే యుయుధాతే అహీ యుయుధాతే ఇతి యుయుధాతే అహిశ్చ చో

యాతారంకమ పశ్య అపశ్యకం యాతారం యాతారంకం కమపశ్య అపశ్య ఇంద్ర హృదియత్ యద్హృదీంద్రాపశ్య అపశ్య ఇంద్ర ఇంద్ర హృది హృదియత్ యత్తే జఘ్నుషోభీరగచ్చత్ అగచ్చద్భీర్జఘ్నుషస్తేయత్ యత్తే తే జఘ్నుషాః జఘ్నుషోభీః భీరగచ్చత్ అగచ్చదిత్యగచ్చత్ నవచ చ నవ నవచ చయన్నవతిం నవతిం యచ్చ చయత్ యన్నవతిం నవతిం చ స్రవంతి శ్యేనః శ్యేన స్రవంతి.

ఓం జన్మకర్మ నివారకాయ నమః. ఓం మోచకాయ నమః. ఓం మోహవిచ్ఛేత్రే నమః. ఓం మోదనీయాయ నమః. ఓం మహాప్రభవే నమః. ఓం యుక్తకేశాయ నమః. ఓం విభిషదాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం శోధకాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రాంఘ్రజే నమః. ఓం సహస్రవదనాంబుజ

ఓం మనవే నమః, ఓం యశస్వినే నమః, ఓం యజమానాత్మనే నమః, ఓం యజ్ఞభుజే నమః, ఓం యజనప్రియాయ నమః, ఓం మేఢుష్టమాయ నమః, ఓం మృగధిరాయ నమః, ఓం మృగండుదనయ

ఓం విదగ్ధముగ్ధ వేషాఢ్యాయ నమః, ఓం విశ్వాతీతాయ నమః, ఓం శోకదాయ నమః, ఓం మాయానాట్యవినోదజ్ఞాయ నమః, ఓం మాయానటన శిక్షకాయ నమః, ఓం మాయానాటకృతే నమః, ఓం మాయినే నమః, ఓం మాయాయంత్ర విమోచకాయ నమః, ఓం వృద్ధిక్షయనిర్ముక్తాయ నమః, ఓం విద్యోతాయ నమః, ఓం విశ్వవంచకాయ నమః.

ఓమిఘత్సాయ నమః, ఓమిగదభియే నమః, ఓమిపిపాసాయ నమః, ఓమిభావనాయ నమః, ఓం విశ్రాంతిభువే నమః, ఓం వివసనాయ నమః, ఓం విఘ్నార్త్రే నమః, ఓం విబోధకాయ నమః, ఓం వీరప్రియాయ నమః, ఓం మీతభయాయ నమః.

నమః. ఓం భానుమత్ కోటి కోటి భాజ నమః. ఓం కోటి గంధర్వ సౌభాగ్య సుందరాయ నమః. ఓం మధురస్మితాయ నమః. ఓం లాస్యామృతాధిలహరి పూర్ణేందవే నమః. ఓం పుణ్యగోచరాయ నమః. ఓం రుద్రాక్ష సంగమయాకల్పాయ నమః. ఓం కల్హారకిరణద్యుతయే నమః. ఓం అమూల్యమణి సంభాస్వత్ ఫణీంద్రకరకంకణాయ నమః. ఓం చిచ్చక్తిలోచనానందక

దక్షాంఘ్రిస్థితవామకుంచితపదం శార్దూలచర్మాంబరం వన్యం డోలకరాభయం డమరుకం వామే శివాం శ్యామలాం కల్హారాం జపస్రక్షుకాం

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹாவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. ஃபிலாசபிக்கல் டிஸ்கோசஸ் அண்ட் பெரிய புராணம் லெக்சர்ஸ் இன் தமிழ் will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Ante ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకే ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు. గనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడు ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంఖం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖచక్ర గదా పద్మాన్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత రక్షిస్తూ ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్ష శిక్ష రెండు చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీదగా వరద వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరం వెళ్ళిపోతగ్గలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ, కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు. ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు, అది వాటి పని ఒకటి ఉన్నది అనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్ట నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి, చుట్టూ ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి మనం. ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం, ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు మనిషి ఏ సమయంలో శరణు పెడతారు? వర్రీ టెన్షన్, అవును కదా, టెన్షన్ వర్రీ ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకోండి, ఇంక ఏడవడానికి ఉండం, బాధలేదు. ఇది ఉన్నదే, అటు ప్రయోగము కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుణ్ణి ఇక్కడ జాణించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈ రోజులో 3వ క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్ మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్ని పాపం కొద్దీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణము? ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అని అంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు ఆయన ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే 2వ మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడు చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయాతవతయ నో రుద్రమృడయ. ఇది 2వ మంత్రం. యాత ఇషు శివతమ, ఇప్పుడేమంటున్నారు, నీ బాణములు ఏవైతే శివతమా, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ అని, ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దాన్ని వాడతారు. శివతమ, శివ అంటే మంగళం శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమై ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది? శివతమ అయిపోయింది. ఆడ తర్వాత ఇషువు తర్వాత ధనుహు ఆ ధనస్సు కూడా శివం బభూవ, శివముగా మారిపోయినది. ధనుస్సు కూడా శివమైపోయింది. ఎన్ని శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో, సరే నా కంటికి కనబడుతున్న ధనుస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయి బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది, కానీ ఇంకెన్నున్నాయో అమ్ముల పొదులు. మనకేం తెలుసు, కాలం అనే అమ్ముల పొదులు, ప్రపంచం అనే అమ్ముల పొదులు. ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడు, ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులో నుంచి తీయొచ్చేమో. ఆయన ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? శరవ్య. శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని ఎందు ఉంటాయో వాటికి అమ్ముల, వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంట. అది ఏదో, అది కూడా శివ, అది కూడా మంగళకరముగా ఆగుగాక. అది విశేషం. అంటే బాణాలు, ధనస్సు, ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాయిట. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి. ఇప్పటిదాకే కాదు, భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు. ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి. మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు? బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ముల పొది ప్రసక్తి లేదు, ఇక్కడ మాత్రం అమ్ముల పొది ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం. వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు. చూడండి, అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను, అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొది కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చదిగిన పడి కూర్చుని అమ్మాయ్య అనుకుందామంటే అమ్ముల పొది కనబడిందే, అమ్మ వద్దు బావు, అమ్ముల పొది కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు, ధనస్సు, నీ అమ్ముల పొది, వీటితో నహ మృడయ, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం. మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి? ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగే శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టిమనట్లేదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు. ఇవన్నీ ఉంచు, నాకు శుభంగా పరిణమించాలి. అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగ్గుగాక. ఈ బాణాలు, ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి. అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివా తనూహు అఘోర అపాపకాశిని తయా నహ తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర, ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణన లేదు. ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం, దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు, ఆయుధాలు ప్రసన్నములైపోయాయి. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం. ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా కనిపించాలి అంటే శివాతను. అది ఓ రుద్ర, నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ అత్యంత శుభకరము, మంగళము, ప్రసన్నము, శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికే ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది? అఘోర. అఘోర తత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా. ఘోరము కానిది అఘోరం, అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది శివ. అఘోర అపాపకాశిని, మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ. శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది? అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని. ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని, ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు. అది చెప్పడం అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు. కాశీ అనే మాట, కాశిని అనే మాట, కాశము అనే మాట, ప్రకాశము అనే మాట ఒకటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగి వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వ ప్రకాశకం అయినటువంటి లక్షణంతో కూడినది. అది తన తనంత తాను వెలుగుతోంది, ఎవడో వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది వెలుగుతోంది అంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నతిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్య చంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలుగిచ్చేటువంటిది అదే. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో న పావకః అని వివరించారు కదా గీతలో. అలా ఉన్నటువంటి అపాపకాశిని, కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికీ అపాపకాశిని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి? జ్ఞానానంద విగ్రహము అది. ఆ జ్ఞానం ఎలాంటిది? ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడూ ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర, అపాపకాశిని, శివాతనూహు, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్ని వర్ణిస్తున్నాడు అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటుంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మలను ప్రకాశింపజేయు. ప్రకాశం నీదే కాదు, మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా? అభితః చాకసీహి. ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితః అంటే అన్ని వైపులా, అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి? అంటే మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. యస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట. ఏది భాషించుట? ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం, అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్లమే మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకే అభిచాకసీహి, మమ్మలను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది. అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది. అది కానీ పోయిందా? మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక చోట తెలియజేసింది, స్వాత్మ ప్రకాశం అని. ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయి అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలేముంటాయి. అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక తయానస్తనువ శంతమయా. ఇదొక అందమైన మాట అండి. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకసేహి శంతనువ, అది శంతమయా. శంతమ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం. ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగలేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం. దీనిని మించింది లేదు గనకే శంతమయా. అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి, శంతమ స్వరూపం. అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలి అనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోను ఆనందింపజేసే వాటిలోను అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్నే చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువునా కూడా శాంతమయ అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతే లభిస్తుంది. వారు దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిడుతున్నా. ఎందుకంటే ఈ శంతమయా అయినటువంటి ఆయన గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు, వాళ్ళ ప్రశాంతత ఎప్పుడు చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిదే అభిచాకసిహి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగాను లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు, ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణి వేడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడనే భౌతిక స్థాయి నిర్వచనం చెప్పుకుని తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది, ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ అభిచాకసిహి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికే మూడు రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేవి ఈ మూడు. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి, అభిచాకసీహి అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత, గిరిశంత అంటే గిరియందు ఉండువాడు. గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు, అక్కడ శంత సుఖమును ఇచ్చువాడు. గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు, వెంటనే మనం స్థూల ఉపాసనలో ఇదేమీ తప్పులేదు, ఉపాసనా పరుడికి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది, అది కైలాసగిరి. కైలాసగిరియందు ఉండి అక్కడ నుంచి సుఖాన్ని తట్టి ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు, ఓ గిరివాస, కైలాసగిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి గారు కూడా గిరిపుత్రే, అందుకు ఆయన గిరిశంత, కొండల యందు తిరిగేవాడు. ఆయన పేరు గిరీశుడు, గిరీశుడు అని. గిరియందున్నవాడు, కొండ ఎందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు, మనకంటే ఎత్తైనవాడు. సర్వోన్నతుడు అని చెప్పడం గిరియందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండగుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికకు అందేవాడే పరమేశ్వరుడు. అందుకు సర్వోన్నత స్థానములో సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడు అనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం. అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నారు, ఇందరిని ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీశంతా సర్వోన్నతుడైన స్వామి, నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నాడు గనకే అభిచాకసీహి అని అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్లే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి, సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించాం. అసలు మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని అఘోర శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికీ వెలుగును అందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికల యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళవాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి, ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతకారుడు అంత తగ్గా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్ని వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంతా అనే మాటలు గిరియందు ఉన్నవాడా అనే అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే విభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసే పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి, నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ, ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్, ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుల్ని జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనే తప్పనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడెవడో తెలిసే ఆయన్ని కాకపోతే ఎవడు నేను కోరుకుంటాం. ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకు వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు. దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండు తీసుకుందాం. మరి ఇది ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతిక అర్థం లేదని ఎలా చెప్పగలం? భౌతిక అర్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనియండి, ఉపనిషత్తు ఎంత చదవనియండి, మనకేదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగిందే. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టిన పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి, ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుల్ని జగత్తుని కూడా మా హింసీహి హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుల్ని జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదికార్థం. ఇక్కడ జగత్ అంటే, జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడది అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి కళత్రము, పుత్ర మిత్ర కళత్ర ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికి వచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా. ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, విహింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ కూడా బంధనహేతువులండి, ఇవేవి అక్కర్లేదు అని అంటాడు. ఎప్పుడు? వాళ్ళ ఆవిడ పెట్టిన వంట తిని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇవేన్నీ వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక. ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తాడు వాడికి. అందుకు ఇవ ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే నేను కాదనడం లేదు, కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు ఏమి కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ఒక ధర్మ కార్యక్రమం చేయడం వల్ల ఈ నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషం జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్ అంతా క్షేమంగా ఉండాలని కోరుకునే వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి? నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, యొక్క మంత్రం చెప్తే చాలు, ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కన్నేభి శృణుయామ దేవా, శుభమే వింటాను శుభమే చూస్తానంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ ఈ పుత్ర మిత్ర ఇత్యాదుల వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు, మాత్యజే తమ్మ విడిచిపెట్టరాదు. దేనిని? నన్ను, మమ శరీరం, గేహంచ దేహంచ, నా దేహాన్ని నా గేహాన్ని, మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారి గారిని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు. ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ మనం పట్టుబట్లు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా చెప్పండి? అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వర అనుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించేమంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించిన దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకు ఉండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాలు నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం. ప్రసన్నతాభావాలు నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందున్నాడో ఆ జగత్తు. ఎవడి శరీరం వాడికి జగత్తు, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది, కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము, ఇందులో ఉన్న జీవుడు, ఈ రెండు కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత ధర్మభర్తృగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నిరసించలేదే. మరి ఈ చెయ్యి చాలా గొప్పది ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు. అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి మాహింసీహి, అవి హింసపడకూడదు అని అడుగుతున్నాడు. హింసపడకూడదు అంటే ఎప్పుడు హింసపడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అన్నమాట, హింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు. అంతేగాని ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడానికి ఇంకే ఉపాధి వస్తుంది, అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసినందువల్ల కదా అవస్థలు పడుతున్నాం. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు.

0: Shivaya. You're listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Arundhati. Arundhati ante Vasishthudi yokka bharya. Aithe vivaha samayamlo ఈ అరుంధతి నక్షత్రాన్ని ఈ వధూవరులకు ఈ వివాహానికి సాక్ష్యంగా చూపించటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అరుంధతి యొక్క పుట్టుపూర్వత్వాలు చాలా మందికి తెలియవు. అసలు ఎవరి అరుంధతి అంటే, బ్రహ్మదేవుడికి అనేక మంది మానస పుత్రులు కలిగారు అని గతంలో చెప్పుకున్నాం. వాళ్ళందరి తర్వాత సంధ్య అనేటటువంటి ఒక కుమార్తె కూడా కలిగింది. ఈవిడ అతిరోగ సౌందర్య రాశి. బ్రహ్మ మానస భక్తులైనటువంటి నవబ్రహ్మలు కూడా ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూసి పరమశించిపోయారు. అవి చూసినటువంటి శివుడు కోపగించినటువంటి వాడై సంధ్యాదేవిని కైలాస పర్వతం మీద తపస్సు చేయమని చెప్పాడు. ఆ తర్వాత గౌతమాది మహర్షులందరూ కూడా ధర్మశాస్త్రాలు రాశారు. సంధ్యాదేవి మీద మోహంతో బ్రహ్మకు వీర్యస్ఖలనమైంది. అగ్నిశ్వాత్రులు 64,000 మంది, బరిషదులు 84,000 మంది ఆ వీర్యం నుంచి ఆవిర్భవించారు. వీరందరూ కూడా పితృగణాలు. అలాగే సంధ్యాదేవిని తలుచుకున్నటువంటి నవబ్రహ్మలకు పుట్టినటువంటి వాళ్లు కూడా పితృగణాల్లో కలిసిపోయారు. సంధ్యాదేవి పితృమాత అయిపోయింది. కొంతకాలానికి బ్రహ్మ వశిష్ఠుని పిలిచి, సంధ్యాదేవి కైలాస పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నది, నీవు ఆవిడికి శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించవలసింది అని ఆజ్ఞ ఇచ్చాడు. తండ్రి యొక్క ఆజ్ఞను పాటించాడు వశిష్ఠుడు. కఠోరమైనటువంటి నియమాలతో శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించింది సంధ్యాదేవి. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆవిడ, దేవదేవా, నా ఈ శరీరం అగ్ని ప్రవేశం చేసి నేను పునర్జన్మ ఎత్తాలి, నన్ను వ్యామోహంతో చూసినటువంటి వాళ్ళందరూ కూడా నపుంసకులైపోవాలి, పతివ్రతలలో నేను శ్రేష్ఠురాలిని కావాలి అన్నది. దాని శంకరుడు, అమ్మా, చంద్రభాగి నదీ తీరంలో మేధాతిథి అనేటటువంటి మహర్షి యజ్ఞం చేస్తూ ఉన్నాడు, నువ్వు ఎవరికంటా పడకుండా ఆ యజ్ఞకుండంలో ప్రవేశించు. యజ్ఞకుండంలో ప్రవేశించబోయే సమయంలో నువ్వు ఎవరినైతే భర్తగా కోరుకుంటావో అతడే నీకు భర్త అవుతాడు, నీ కోరికలన్నీ తీరతాయి అని చెప్పాడు. సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్లుగానే యజ్ఞకుండంలో ప్రవేశిస్తూ వశిష్ఠుడు తనకు భర్తగా కావాలి అని ధ్యానం చేసింది. ఆ సమయంలో సూర్యుడు ఆవిడ యొక్క శరీరాన్ని 2 భాగాలుగా చేశాడు. అందులో పైభాగం దేవతలకు ఇష్టమైనటువంటి ప్రాతస్సంధ్య, కింద భాగం పితృదేవతలకు ఇష్టమైనటువంటి సాయం సంధ్య. అగ్నిలో ఆవిడ భస్మం అయిపోయిన తర్వాత ఆవిడ యొక్క ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపాన్ని కల్పించాడు. ఆవిడే అరుంధతి. మేధాతిథి మహర్షి అరుంధతిని పెంచి పెద్ద చేసి వశిష్ఠుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ రకంగా అరుంధతి, వశిష్ఠుడు ఇద్దరు కూడా భార్యాభర్తలై ఆకాశంలో నక్షత్రాల రూపంలో ఉండి ఇవాళ్టి రోజున మనం చేసేటటువంటి వివాహాలకన్నింటికీ కూడా సాక్షిగా నిలుస్తూ ఉన్నారు.
0: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు Shaivam.org రేడియోస్. 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ Shaivam.org. ఓం నమః శివాయ.
2: అగ్నేపవత్సత్సపా అస్మే వర్చస్సు వీర్యం. దహస్తయిమ్మ ఇపోతం.

సోమం పిబస్వాహ ప్రజాపతిర్వృషా ఆసిరేతో ధారేతో మయీధేహి ప్రజాపతేస్తే వృష్ణో రేతో ధసో రేతో ధామాశీయా ఉపయామ గృహీతో సిహరీరసిహారియో జనో హరిభ్యాం త్వా హర్యోర్ధానాస్థా సహసో మా ఇంద్ర ఆయ యస్తే ఏ దేవ సోమాశ్వస నిర్భక్షో యోగో సనీహి తస్యాత ఇష్టయా జుషస్తుత సోమస్యశస్థోక్తస్యోపాహూత ఉపాహూతస్య భక్షయామి యుక్ష్వాహి కేశిన హరివృషాన కక్ష్యప్రా అథా ఆన ఇంద్ర సోమపాగిరాముపశ్రుతించర ఉపయామ గృహీతో సీంద్ర ఆయత్వాశోలశినా ఏష తేయో నిరింద్ర ఆయత్వాశోలశినే ఆతిష్టవృత్రహన్ రథై యుక్తాతే బ్రహ్మాన హరీ అర్వాచీనగ్ఞేసుతే మనోగ్రావా ఆకృణోతు వగ్నునా ఉపయామ గృహీతో సీంద్ర ఆయత్వాశోలశినా ఏష తేయో నిరింద్ర ఆయత్వాశోలశినే ఇంద్రమిద్ధరీ వహతో ప్రాతిధృష్టశవసం ఋషీనాంచ స్తుతిరుపాయజ్ఞంచ మానూషానాం ఉపయామ గృహీతో సీంద్ర ఆయత్వాశోలశినా ఏష తేయో నిరింద్ర ఆయత్వాశోలశినే యస్మాన్న జాతః పరో అన్యో అస్తి య ఆవివేశ భువానాని విశ్వా ప్రజాపాతిః ప్రజయా ఆసగ్గరరాణస్త్రీణి జ్యోతిజ్ఞేసి సచతే శశోలశీ ఇంద్రశ్చ సమ్రాడ్వరుణశ్చ రాజాతౌ తే భక్షం చక్రతురగ్రా ఏతం తయో రహమను భక్షం భక్షయామి వాగ్దేవీ జూషానా సోమస్య తృప్యతు సహ ప్రాణేన స్వాహ అగ్న ఆయుగ్షిపవస ఆసువోర్జమిషన ఆరే బాధస్వదుచ్చునా ఉపయామ గృహీతోస్యగ్నజే త్వావర్చాస ఏష తేజోనీరగ్నజే త్వావర్చాసే అగ్నే వర్చస్వన్ వర్చస్వాగస్త్వం దేవేష్వసి వర్చస్వానహం మానుష్యేషు భూయాసం అగ్నే పవస్వస్వపా అస్మే వర్చస్సు వీర్యం దధద్రయిం మయి పోషం ఉపయామ గృహీతోస్యగ్నజే త్వావర్చాస ఏష తేజోనీరగ్నజే త్వావర్చాసే అగ్నే వర్చస్వన్ వర్చస్త్వాగస్త్వం దేవేష్వసి వర్చస్వానహం మానుష్యేషు భూయాసం ఉత్తిష్ఠన్నోజాసా సహ పీత్వీ శిప్రే అవేపయః సోమామింద్రచమూసుతం ఉపయామ గృహీతో సీంద్ర ఆయత్వౌజాస ఏష తేయో నిరింద్ర ఆయత్వౌజాసే ఇంద్రౌ ఊజస్వన్నోజస్వాగస్త్వం దేవేష్వసి ఓజస్వానహం మానుష్యేషు భూయాసం అదృశ్రమస్య కేతవో విరశ్మయో జనావ్ అను భ్రాజంతో అగ్నయో యథా ఉపయామ గృహీతోసి సూర్య ఆయత్వా భ్రాజ ఏష తేయో నిస్సూర్య ఆయత్వా భ్రాజే సూర్యభ్రాజస్వన్ భ్రాజస్వాగస్త్వం దేవేష్వసి భ్రాజస్వానహం మానుష్యేషు భూయాసం ఉదుత్యం జాతవే ఏదసం దేవం వాహంతి కేతవాః దృశే విశ్వా ఆయ సూర్యం ఉపయామ గృహీతోసి సూర్య ఆయత్వా భ్రాజ ఏష తేయో నిస్సూర్య ఆయత్వా భ్రాజే సూర్యభ్రాజస్వన్ భ్రాజస్వాగస్త్వం దేవేష్వసి భ్రాజస్వానహం మానుష్యేషు భూయాసం చిత్రం దేవానాముదాగాదనీకంచక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షజ్ఞ సూర్య ఆత్మా జగాతస్థస్థుషశ్చ ఉపయామ గృహీతోసి సూర్య ఆయత్వా భ్రాజ ఏష తేయో నిస్సూర్య ఆయత్వా భ్రాజే సూర్యభ్రాజస్వన్ భ్రాజస్వాగస్త్వం దేవేష్వసి భ్రాజస్వానహం మానుష్యేషు భూయాసం వినా ఇంద్రమృధో ఓజహి నీచాయచ్ఛ ప్రతన్యతః
யோ அஸ்மாவ் ஆபிதா சத்யதாரங்கமயாத்மாஹ உபயாமகிரீஹீதோஸீந்திர ஆஜித்வா விமிருதா ஏஷ தேயோ நிரிந்திர ஆஜித்வா விமிருதே வாசஸ்பதிம் விஸ்வகர்மானமூதயே மனோஜுவம் வாஜே அத்யாஹூவேம சனோ விஸ்வா நிஹவானானி ஜூஷத்விஸ்வசம்பூரவாசே சாதுகர்ம உபயாமகிரீஹீதோஸீந்திர ஆஜித்வா விஸ்வகர்மண ஏஷ தேயோ நிரிந்திர ஆஜித்வா விஸ்வகர்மணே விஸ்வாகர்மன் ஹவிஷா ஆவாவருதான ஸ்வயீயாஜஸ்வ பிருத்திவீ முதத்யாம் முஹ்யன் த்வன்யே அபித ஸபத்னா இஹாஸ்மாகம் மகவா சூரிரஸ்து உபயாமகிரீஹீதோஸீந்திர ஆஜித்வா விஸ்வகர்மண ஏஷ தேயோ நிரிந்திர ஆஜித்வா விஸ்வகர்மணே விஸ்வாகர்மன் ஹவிஷா வர்தானேன த்ராதாரமிந்திராமக்ருணோர் யுத்யம் தஸ்மை விஷ சமானமந்த பூர்வீரயமுக்ரோ விஹவ்யோ யதா சாத் உபயாமகிரீஹீதோஸீந்திர ஆஜித்வா விஸ்வகர்மண ஏஷ தேயோ நிரிந்திர ஆஜித்வா விஸ்வகர்மணே உபயாமகிரீஹீதோஸ்யக்னஜே த்வாகா சித்ரச்சந்தசம் க்ருண்ஹாமி இந்திர ஆஜித்வா த்ருஷ்டுப்ச்சந்தசம் க்ருண்ஹாமி விஸ்வேபியஸ்த்வா தேவேபியோ ஜகச்சந்தசம் க்ருண்ஹாம்யனுஷ்டுப்தே.

ధర్మాపయనం ఎదరకర్మనిపస్యాభిజనమస్వాహక్రం కర్మ కర్మ కృతః వాచావయో భువా దేవేభ్యః కర్మ కృత్వా సంప్రేత సుదానవః.

అక్షంతితరామే వదంత పితరాజే కృతంత పితరామే భజంత పితర భరేత పితర స్వామ్యాగంభీరే పతిభిర్ ప్రోర్జై అథా ప్రజయంతు

పురాణ జీవం రాజకం సజేమహే ఇదంతరిక్షం పృషదే ముద్రద్యాన్మాతరం పితరం వాజేయం ధిమా అర్జున్మాతత్వాదేన బోధార్యమేకటమేషమృత్యాభ్యక్రమరం పశూనాగం శర్మాదిగం పగితమానస్య శర్మ మే

ఆత్మభ్యం హేరయంతుభేదం సతి సుఖం మేషాయ మేష్యాంబరుద్రమతిపక్ష్యవేమంత్ర్యంబరం ృత్యోర్మక్షీయమామృతాయ్రభాగస్కంజుల ప్రేణ పరోమోషమతో

దక్షిణాపాదమండకపాలకం దూతస్య గృహే పాలిరత్వా దక్షిణామారుదగం సప్తకపాలం గ్రామ్యా గృహే దక్షిణాపాహిత్రం ద్వాదశకపాలం సప్త

అయమదుపదగే నావే సుతం శరం బృహత్పదగే ఆజస్పదగే నైవారం శరమింద్రాయ జ్యేష్ఠాయ పురోణాదమేకాదశకాలం మహాగ్రీహీనా మిత్రాయ సత్యాయాం జలం వరుణాయ ధర్మపదగే అమరం జలం సహిత ప్రథమానా.

సమసే అర్థే తస్థాపాంబిర్షదేనోజమిషదక్షిణోజమిషదక్షమాందా ప్రభాసా సమక్పరే సవిత్రదన.

బ్రహ్మవివర్చః క్షత్రియాయ వన్వానానాధృష్టాశ్చీరతోర్జస్వదేర్న వివర్చః క్షత్రియాయ దశభేరభృష్టమపి వాచో బంధుస్థభోజా క్రోమస్య ధాత్రమపి శుక్రా శుక్రేణోపునాశ్చంద్రేణామృత అమృతేన స్వాహారాజసౌజాయసిదానాః అథమావోర్జగేవాశుభోమదానః వక్ష్యాభిక్రే వరుణ ప్రదాశమపార్గ

సమాప్తం మనఃపమహమింద్రేణ వీర్యేణోజాన్నమోహం మాతరం పృథివేయుంశిలం మాతా పృథివేయుం జేయ్యాయు మేధేక్ష్యోర్గం మేధేయుం స్వాహేంద్రశమస్వాహుంసరక్షోగా

ప్రజేత్యవాచ్యవాయ పునోనాశంద్వాషకపాలం కిషందంశక్షిణా ఆ జ్ఞేయమస్కారపాలం

ఇంద్రశ్రేభ్యస్తాంగజమంతోజమంత్యాంతిన పూర్వం వియోజ విహేషాంకృత

ృతేన ఆహోజనేవర్మాహేమ అజ్ఞం దూరా సపర్యంత పుర ప్రియం మిత్రం నక్షే ప్రసాదం భక్షో

కీర్తం కర్మణోషన్నయోషసి ఉపక్షరం దిరింద్రవోమయోభూయి జానంచక్షమాణం చేణవ ప్రణంతం జపపురం చ భక్తవో హృదస్ ధారాపయంతి విశ్వ.

0: कीदृशं वरञ्ययाचिरे इत्याह पुरेष्वेतेषु भोग्ब्रह्मन् एकस्थानस्थितेषु च मध्याह्नाभिजिते काले शीतांशौ पुष्पसंस्थिते उपर्युपरि अदृष्टेषु व्योम्नि लीलाभ्रसंस्थिते वर्षत्सु कालमेघेषु पुष्करावर्तनामसु तथा वर्षसहस्रान्ते समेष्यामः परस्परम् एकीभावं गमिष्यन्ति पुराण्येतानि नान्यथ सर्वदेवमयो देवः सर्वेषां मे कुहेलया असंभवे रथे तिष्ठन् सर्वोपस्करणान्विते असंभाव्यैककाण्डेन भिनत्तु नगराणिनः निर्वैरः कृतिवासास्तु योऽस्माकमिति नित्यशः वन्द्यः पूज्योऽभिवाद्यश्च सोऽस्माकं निर्दहेत् कथम् इति चेतसि सन्धाय तादृशो भुवि दुर्लभः इति तदभीप्सितमनुगृह्य पुरत्रयं निर्मातुं मयासुरम् आज्ञापयामास ब्रह्मा। मयासुरश्च स्वतपसा स्वर्गे तारकाक्षस्य हैमं पुरं व्योम्नि विद्युन्मालिनः राजतं पुरं भूमौ च कमलाक्षस्य आयसं पुरं निर्ममे। एवं पुरत्रयं प्राप्य प्रविष्टास्तारकात्मजाः बुभुजुः सकलान् भोगान् महाबलपराक्रमाः कल्पद्रुमैश्च सङ्कीर्णं गजवाजिसमाकुलं नानाप्रासादसङ्कीर्णं मणिजालसमावृतं सूर्यमण्डलसङ्काशैः विमानैर्सर्वतोमुखैः पद्मरागमयैश्चैव शोभितं चन्द्रसन्निभैः प्रासादैर्गोपुरैर्दिव्यैः कैलासशिखरोपमैः दिव्यस्त्रीजनसङ्कीर्णैः गन्धर्वैस्सिद्धचारणैः रुद्रालयैः प्रतिगृहम् अग्निहोत्रैः प्रतिष्ठितैः द्विजोत्तमैश्च शास्त्रज्ञैः शिवभक्तिरतैः सदा वेदाध्ययनशालाभिः विविधाभिः पृथक् पृथक् महात्मभिः शुभाचारैः पुण्यवद्भिः प्रवीक्ष्यते पतिव्रताभिः सर्वत्र पावितं स्थलमुत्तमं पतिसेवनशीलाभिः विमुखाभिः कुधर्मतः दैत्यशूरैर्महाभागैः सदारैः ससुतैर्द्विजैः श्रौतस्मार्तार्थतत्त्वज्ञैः स्वधर्मनिरतैर्युतं व्यूढोरस्कैर्वृषस्कन्धैः समायुद्धधरैः सदा प्रशान्तैः कुपितैश्चैव कुब्जैर्वामनकैस्तथा नीलोत्पलदलप्रख्यैः नीलकुञ्चितमूर्धजैः मयेन रक्षितैः सर्वैः शिक्षितैर्युद्धलालसैः वरसमररतैर्युतं समन्तात् अजशिवपूजनया विशुद्धवीर्यैः रविमरुतमहेन्द्रसन्निकाशैः सुरमथनैः सुदृढैः सुसेवितं यत् शास्त्रवेदपुराणेषु ये ये धर्माः प्रकीर्तिताः शिवप्रियास्तदा देवाः ते धर्मास्तत्र सर्वतः एवं लब्धवरास्ते तु दैतेयास्तारकात्मजाः शैवं मयमुपाश्रित्य निवसन्ति स्म तत्रः इति तेभ्यो भीताः देवाः ब्रह्मानं शरणं जग्मुरित्याह द्वितीयेऽध्याये। अथ तत्प्रभयादग्धाः देवाहीन्द्रादयस्तथा सम्मन्त्र्य दुःखिताः सर्वे ब्रह्माणं शरणयेयुः इति। स च ब्रह्मदेवः शिवं प्रार्थयितुं तान् निर्दिदेश। तन्निर्देशानुसारं ते देवाः शिवं स्तुत्वा दैत्यबाधां तस्मै निवेदयामासुः। अस्मिन्नध्याये देवैः कृता शिवस्तुतिः अवधेया। द्वितीयेऽध्याये तृतीयेऽध्याये एवं कथा। त्रिपुराध्यक्षस्य पुण्यवत्वात् धर्मरतत्वात् शिवभक्तिमत्वाच्च तेषाम् असुराणाम् आत्मना अवध्यत्वं शरणागतेभ्यस्तेभ्यः देवेभ्यः निवेदयामास। तद्वचनं श्रुत्वा विष्णुः परमेश्वरयष्टुं निर्दिदेश। श्रौतोक्तविधानेन यज्ञैयजत्सु देवेषु यज्ञकुण्डात् सहस्रसङ्ख्याः भीमरूपाः भूतसङ्घाः आविर्बभूवुः। रुद्राज्ञा प्रतिपालकास्ते విష్ణోర్ నిర్దేశాత్ తాని త్రిపురాణి దగ్ధుం నిర్జగ్ముః ప్రవేశాదేవ తత్ర భూయాంసస్తే భస్మసాద్ బభూవుః తద్దాహం తీర్ణాః ఇతరే విష్ణుమేవ శరణమాజగ్ముః దుర్మనాః భగవాన్ విష్ణుః తజ్జయార్థం మార్గాంతరం ఇథం చింతయామాస తస్మాదేవం ప్రకర్తవ్యం వేదధర్మస్తతో వ్రజేత్ త్యక్తలింగార్చనా దైత్యాః భవిష్యంతి న సంశయః ఇతి నిశ్చిత్య వైవిష్ణుః విఘ్నార్థమకరోత్తద తేషాం ధర్మస్య దైత్యానాం ఉపాయం శృతిఖండనం ఇతి. చతుర్థేధ్యాయే ఏవం కథా. త్రిపురాసురాణాం ధర్మవిఘ్నం చింతయతః భగవతః విష్ణోః శరీరాత్ మహాతేజః మాయామయః కశ్చన పురుషః జజ్ఞే స ఇత్థం వర్ణితః ముండినం మ్లానవస్త్రం చ గుంఫిపాత్ర సమన్వితం దధానం పుంజికాం హస్తే చాలయంతం పదే పదే వస్త్రయుక్తం తథా హస్తం క్షీయమాణం ముఖే సదా ధర్మేతి వ్యాహరంతం హి వాచా విక్లవయామునిం ఇతి. విష్ణుశ్చ తస్య అరిహన్న ఇతి నామకృత్వా తమాహ మాయిన్ మాయామయం శాస్త్రం తత్షోడశ సహస్రకం శ్రౌతస్మార్త విరుద్ధం చ వర్ణాశ్రమ వివర్జితం అపభ్రంశమయం శాస్త్రం కర్మవాదమయం తథా రచయేతి ప్రయత్నేన తద్విస్తారో భవిష్యతి దదామి తవ నిర్మాణే సామర్థ్యం తద్భవిష్యతి మాయా చ వివిధా శీఘ్రం త్వదధీనా భవిష్యతి ఇతి. దైత్యసమ్మోహన కర్మణి తం న్యయుంక్త ఇత్యగ్రే ఆహ మోహనీయా ఇమే దైత్యాః సర్వే త్రిపురవాసినః కార్యాస్తే దీక్షితా నూనం పాఠనీయా ప్రయత్నతః మదాజ్ఞయా నదోషస్తే భవిష్యతి మహామతే ధర్మాస్తత్ర ప్రకాశంతే శ్రౌతస్మార్తా న సంశయః అనయా విద్యయా సర్వే స్ఫోటనీయా ధ్రువయ్యతే గంతుమర్హసి నాశార్థం ముండిన్స్ త్రిపురవాసినాం తమోధర్మం సంప్రకాశ్య నాశయస్వ పురత్రయం ఇత్యేవముక్త్వా కలౌయుగే తస్య కృత్యం నిర్దిదేశ తతశ్చైవ పునర్గత్వా మరుస్థల్యాం త్వయా విభో స్థాతవ్యం చ స్వధర్మేణ కలిరియావత్ సమావ్రజేత్ ప్రవృత్తేతు యుగే తస్మిన్ స్వీయోధర్మ ప్రకాశ్యతాం శిష్యైశ్చ ప్రతిశిష్యైశ్చ వర్తనీయస్త్వయా పునః మదాజ్ఞయా భవద్ధర్మ విస్తారై యాస్యతి ధ్రువం మదనుజ్ఞా పరో నిత్యం గతిం ప్రాప్స్యసి మామక గతిం ప్రాప్స్యసి మామకీం ఇతి. అస్యైవ పుంసః శిష్య ప్రతిశిష్యాః లోకే జైనధర్మానుయాయినః అథ స మాయామయః పురుషః ఆత్మసదృశాన్ చతురో ముండినః పురుషాన్ స్వస్మాత్ సృష్ట్వా ఆత్మనా కల్పితం శాస్త్రం తాన్ పాఠయిత్వా తైః సహ త్రిపురాసురాణాం నగర ప్రాంతమాససాద తత్ర గత్వా నారదం మనసా సస్మార ఝటిత్యేవ నారదో మహర్షిః తత్ర ఆవిర్భూయ అంగీకృత తదభ్యర్థనః సన్ తేషాం ముండినాం గమనాత్ పూర్వం స్వయం త్రిపురాధ్యక్ష సన్నిధిమేత్య తద్బుద్ధిసమ్మోహనాని వచాంసి వక్తుమారభే. నారద ఉవాచ కశ్చిత్ సమాగతశ్చాత్ర యతిర్ధర్మపరాయణః సర్వవిద్యా ప్రకృష్టో హి వేదవిద్యా పరాన్వితః దృష్ట్వా చ బహవో ధర్మాః నైతేన సదృశాః పునః వయం సుదీక్షితాశ్చాత్ర దృష్ట్వా ధర్మం సనాతనం తవేచ్ఛా యది వర్తేత తద్ధర్మే దైత్యసత్తమ తద్ధర్మస్య మహారాజ గ్రాహ్యాదీక్షా త్వయా పునః ఇతి. నారదస్యైతాని వచాంసి శ్రుత్వా తమపి తద్ధర్మే దీక్షితం దృష్ట్వా తారకాక్షోపే తస్మాత్ దీక్షాం జగ్రాహ దీక్షితే తారకాక్షే తద్భ్రాతరావపి తస్మిన్ ధర్మే దీక్షితం దీక్షితయో సతోస్తయోః సర్వేపి త్రిపరౌకసః తద్ధర్మే దీక్షితాః బభూవుః. జైనధర్మం బోధయత అరిహత వేదవైదిక నింద వర్ణాశ్రమ నింద క్రత్వర్థ పశు సంజ్ఞపన నింద శివపూజా నిందా చ కృత ఏవం తే సురాః तेन विमोहिताः इति पञ्चमे अध्याये कथा वर्णिता। षष्ठे अध्याये एवं कथा। धर्मपथात् चलितेषु तेषु वसुरेषु भगवान् विष्णुः इन्द्रादयश्च देवाः तद्वधार्थं शिवं तुष्टुवुः। अस्मिन् अध्याये विष्णुना कृता देवैः कृता च द्वे शिवस्तुति अवधेये। तैस्तुतो भगवान् शम्भुः आविर्भूय पुनरपि तेषाम् अवध्यत्वं तद्वधे दोषांश्च चिन्तयन् न तान् हन्तुं प्रववृते। अनेन ब्रह्मविष्ण्वादिदेवाः हतोत्साहा बभूवुः। तदानीं ब्रह्मा देवता सार्वभौमस्त्वं सम्राट सर्वेश्वरः प्रभो परिवारस्तवैव इतत् हर्यादि सकलं जगत् युवराजो हरिस्तेज ब्रह्माहं ते पुरोहितः राजकार्यकरश्चक्रः त्वदाज्ञा परिपालकः इत्यादिभिर्वचोभिः तस्य देवता सार्वभौमत्वं ज्ञापयन् त्रिपुरान् हन्तुं सप्रश्रयं प्रार्थयाञ्चक्रे। देवराजोचितं दिव्यरथं सारथिं धनुर्बाणादिकं च ददुः। सप्तमे अध्याये एवं कथा। महदाराधनं कुर्वतां पुंसां स्थिरतरां धिषणां विज्ञायैव भगवान् प्रसीदेत् इत्युक्त्वा विष्णुः प्रणवपूर्वकं पञ्चाक्षरं कोट्येकं जप्तुमादिदेश। तज्जपसन्तुष्टं भगवन्तं पुनरपि तुष्टुवुस्ते देवाः। अस्मिन्नध्याये देवैः कृता शिवस्तुतिरप्यवधेया। अष्टमे अध्याये भगवतः रथनिर्माणप्रकारः एवमुक्तः। अथ देवस्य रुद्रस्य निर्मितो विश्वकर्मणा सर्वलोकमयो दिव्यः रथोयत्नेन सादरं सर्वभूतमयश्चैव सौवर्णः सर्वसम्मतः। रथांगं दक्षिणं सूर्यः तद्वामं सोम एव च दक्षिणं द्वादशारमिः षोडशारं तथोत्तमम् अरेषु तेषु विप्रेन्द्र आदित्यात् द्वादशैव तु शशिनषोडशारास्तु कला वामस्य सुव्रत। ऋक्षाणि तु तथा तस्य वामस्यैव विभूषणं ऋतवो नेमयः षट्च तयोर्वै विप्रपुङ्गव। पुष्करं चान्तरिक्षं वै रथनीडश्च मन्दरः अस्ताद्रिहृदयाद्रिस्तु तावुभौ कूबरौ स्मृतौ। अधिष्ठानं महामेरुः आश्रयाः केशराचलाः वेगः संवत्सरास्तस्य अयने चक्रसङ्गमौ। मुहूर्ता बन्धुरास्तस्य शम्याश्चैव कला स्मृताः तस्य काष्ठा स्मृता घोणाः चाक्षदण्डाः क्षणाश्च वै। निमेषाश्चानुकर्षश्च ईशाश्चानुलवा स्मृताः द्यौरुवरूथं रथस्यास्य स्वर्गमोक्षावुभौ ध्वजौ। युगान्तकोटितौ तस्य भ्रमकामदुघौ स्मृतौ। ईशादण्डस्तथा व्यक्तं वृद्धिस्तस्यैव नड्बलः कोणास्तस्याप्यहङ्कारः भूतानि च बलं स्मृतम् इन्द्रियाणि च तस्यैव भूषणानि समुन्ततः। श्रद्धा च गतिरस्यैव रथस्य मुनिसत्तम तदानीं भूषणान्येव षडङ्गान्युपभूषणं पुराणन्यायमीमांसा धर्मशास्त्राणि सुव्रताः। बलाशया वराश्चैव सर्वलक्षणसंयुताः मन्त्राघण्टा स्मृतास्तेषां वर्णपादास्तदाश्रमाः। अथो बन्धो ह्यनन्तस्तु सहस्रफणभूषितः दिशः पादा रथस्यास्य तथा चोपदिशश्च पुष्कराद्याः पताकाश्च सौवर्णारत्नभूषिताः। समुद्रास्तस्य चत्वारः रथकम्बलिनस्मृताः गङ्गाद्यास्तरितश्रेष्ठाः सर्वाभरणभूषिताः। चामरासक्तहस्ताग्राः सर्वास्त्रीरूपशोभिताः तत्र तत्र कृतस्थानाः शोभयाञ्चक्रिरे रथम्। आवहाद्यास्तथा सप्त सोपानं हैममुत्तमं लोकालोकाचलस्तस्योपसोपानः समन्ततः। विषयश्च तथा बाह्यः मानसादिस्तु शोभनः पाशाः समन्ततस्तस्य सर्वे वर्षाचला स्मृताः। तलास्तस्य रथस्याथ सर्वे तलनिवासिनः सारथिर्भगवान् ब्रह्म देवा रश्मिधरा स्मृताः। ప్రతోదో బ్రహ్మణస్తస్య ప్రణవో బ్రహ్మదైవతం అకారశ్చ మహచ్ఛత్రం మందరః పార్శ్వదండభాక్ శైలేంద్రః కార్ముకం తస్య జ్యాభుజంగాధిపస్వయం ఘంటా సరస్వతీదేవి ధనుషశ్రుతిరూపిణి ఇతి. రథస్య గమనకర్మ ప్రవర్తకాః చత్వారః అశ్వాః వర్ణితాః. హయాస్తస్య తథా ప్రోక్తాః చత్వారో నిగమామునే ఇతి. ఈదృగ్విధం మహాదివ్యం నానాశ్చర్యమయం రథం సన్నహ్య నిగమానశ్వాన్ తం బ్రహ్మ ప్రార్పయచ్చివం ఇతి చ. భగవాన్ విష్ణు ఇషుర్బభూవేత్యాహ. ఇషుర్విష్ణుర్మహాతేజాహ ఇతి దదాహ త్రిపురస్థాన్స్తాన్ దైత్యాన్స్త్రీన్ విమలాపహ. స ఆశుగో విష్ణుమయో వన్హిశల్యో మహాజ్వలః ఇతి చ. వరయ్యాచ తాం తేషాం వచనం మనసి నిధాయ తద్వచనం సత్యం విధాతు కామః. భగవాన్ పరమేశ్వరః సముచితే క్షణే త్రీనపి తాన్ యుగపద్ దదాహేత్యాహ. అభిలాష ముహూర్తే తు వికృష్య ధనురద్భుతం కృత్వా జ్యాతల నిర్ఘోషం నాదమత్యంత దుస్సహం. ఆత్మనో నామ విశ్రావ్య సమాభాష్య మహాసురాన్ మార్తాండకోటివపుషం కాండముగ్రో ముమోచః. తతఃపురాణి దగ్ధాని చతుర్జలధిమేఖలాం గతాని యుగపద్భూమిం త్రీణి దగ్ధాని భస్మశః ఇతి. ప్రథమేధ్యాయే తత్కృతాని వచాంసి స్మర్తవ్యాన్యత్ర. పురేష్వేతేషు భో బ్రహ్మన్న ఏకస్థానస్థితేషు చ మధ్యాహ్నాభిజితే కాలే శీతాంశౌ పుష్పసంస్థితే ఉపర్యుపరి అదృష్టేషు వ్యోమ్ని లీలాభ్రసంస్థితే వర్షత్సు కాలమేఘేషు పుష్కరావర్త నామసు తథా వర్షసహస్రాంతే సమేష్యామః పరస్పరం ఏకీభావం గమిష్యంతి పురాణ్యేతాని నాన్యథా ఇతి. అధిభూతరూపేణ అధిదైవరూపేణ అధియజ్ఞరూపేణ చ స్థితం సర్వాత్మకం పరం బ్రహ్మ యే విదుః విదిత్వా తదేవ పరం బ్రహ్మ యే నిత్యనిరంతర సమాధినిష్టయా సంభావిత ప్రతిబద్ధవృత్యా సర్వం బ్రహ్మైవ ఇతి విదుః విదిత్వా తస్మిన్నేవ బ్రహ్మణి సమాహితచేతసః భవంతి. తస్మాత్ దేహేంద్రియ ప్రాణమనోబుద్ధ్యాదీనాం వ్యాకులీభావకాలే మరణేపి విపరీతభావరాహిత్యేన సర్వాత్మానం భగవంతమేవ పశ్యంతి తే. నతు తస్మాత్ భిన్నం దేహేంద్రియాదికం వా ఆత్మానం వా వేదనక్రియాం వా ప్రాణిజాతం వా ఏతే జనాః పశ్యంతి శృణ్వంతి స్మరంతి చ. ఇదమేవ స్మరణలక్షణం బ్రహ్మవేదనం భగవతాహతానాం తేషాం అసురాణాం అంతకాలే అజాయత ఇత్యాహ. సస్మార స్వప్రభుం దేవం శంకరం భక్తవత్సలం ఇతి. అనేన తేషాం బ్రహ్మభావాపత్తిః ఆసీత్ ఇతి సూచితం. తదేవ ఉత్తరత్ర తారకాక్షవచనేన ఉపపాద్యతే. భవజ్ఞాతోసి తుష్టోసి యద్యస్మాన్ సహబంధుభిః తేన సత్యేన భూయోపి కదా త్వం ప్రదహిష్యసి దుర్లభం లబ్ధమస్మాభిః యదప్రాప్యం సురాసురైః త్వద్భావభావితా బుద్ధిః జాతే జాతే భవత్వితి ఇతి. భగవతాహతానాం అసురాణాం సద్యో మోక్షప్రాప్తిర్భవేత్ ఇతి బహుత్ర నిర్దిష్టం పురాణేషు. తదత్ర తారకాక్షవచనేన స్ఫుటీకృతం. ద్వాదిశేధ్యాయే చ భగవదాజ్ఞయా సపరివారాణాం తేషాం అసురాణాం వితలలోకప్రాప్తిర్బభూవేత్యుక్తం. అనేన ఆసురభావయుక్తానాం తారకాక్షాదీనాం సద్గతిప్రాప్తిః ప్రతిపాదిత. తత్ర త్రిపురదాహసమయే ఆసురభావరహితః మయాసురః భగవతః కరుణాతిరేకాత్ రక్షితో బభూవేత్యాహ. ఏతస్మిన్నంతరే శంభుం ప్రసన్నం వీక్ష్య దానవః తత్రాజగామ సుప్రీతః మయోదగ్ధః కృపాబలాత్ ఇతి. అనేన మయాసురసదృశానాం సద్గతిప్రాప్తిః ప్రతిపాదిత. అంతే చ స్వస్వలోకగమనేన దేవాదీనాం सद्गतिप्राप्तिः प्रतिपादिता। ततो ब्रह्मा हरेर्देवाः मुनिगन्धर्वकिन्नराः नागासर्पाश्चाप्सरसः संहृष्टाश्चाथमानुषाः स्वं स्वं स्थानं मुदा जग्मुः शंसन्तशाङ्करञ्यशः स्वं स्वं स्थानमनुप्राप्य निवृत्तिं परमाययोः इति। अनेन त्रिपुरवधोपाख्यानं समाप्तं। गङ्गाधराष्टकस्य षष्ठश्लोकः समाप्तः। सप्तमे श्लोके दीक्षितेन्द्राणामाशयः न स्फुटमवगम्यते। श्रौतस्मार्तात् वैदिकपथात् पतनरूपाम् आर्तिमापद्यमानस्य कस्य भक्तस्य आर्तिम् अपराधक्षमापनेन भगवान् जघान इत्यन्वेष्टव्यमत्र। श्रौतस्मार्तपथात्पराङ्मुखमपि प्रोद्यन्महापातकम्। विश्वाधीश ममत्वमेव गते त्यालापयन्तं सकृत् रक्षण्यः करुणापयोनिधिरिति प्राप्तप्रसिद्धिः पुराहि। आर्तत्राणपरायणः स भगवान् गङ्गाधरो मे गतिः इति श्लोकः। हे विश्वाधीश, त्वम् एव मम गतिः इति पुरा सकृत् आलापयन्तं श्रौतस्मार्तपथात् पराङ्मुखं प्रोद्यन्महापातकम् अपि रक्षन् यः करुणापयोनिधिः इति प्राप्तप्रसिद्धिः हि सः आर्तत्राणपरायणः भगवान् गङ्गाधरः मे गतिः इत्यन्वयः। अष्टमे श्लोके गङ्गास्रावसंरोधनरूपाम् आर्तिमापद्यमानस्य भगीरथस्य आर्तिहन्तारं गङ्गाधरं देवं स्तुवन्ति दीक्षितेन्द्राः। गाङ्गं वेगमवाप्यमान्य विबुधैः सोढुं पुरायाचितः दृष्ट्वा भक्तभगीरथेन विनतः रुद्रजटामण्डले कारुण्यादवनीतले सुरनदीम् आपूरयन् पावनीम् आर्तत्राणपरायणस्य भगवान् गङ्गाधरो मे गतिः इति श्लोकः। अस्य अन्वयः एवं भवति। पुरा यः रुद्रः मान्यविबुधैः भक्तभगीरथेन अवाप्य गाङ्गं वेगं सोढुं याचितः सन्न जटामण्डले तद्वेगं दृष्ट्वा भक्तभगीरथेन विनतः सन्न कारुण्यात् अवनीतले पावनीं सुरनदीम् आपूरयन् सः आर्तत्राणपरायणः भगवान् गङ्गाधरः मे गतिः इति एवं भवत्यन्वयः। अत्र अनेन पाठेन अन्वयः न सम्यक् भवति इत्युक्त्वा कृत्वा श्लोके विद्यमानानि कानिचित् पदानि परिणतान्यस्माभिः। एवम् अस्य श्लोकस्य संशोधितः पाठः एवं भवति। गाङ्गं वेगमवाप्यमान्य विबुधः वोढुं पुरायाचितः रुद्ध्वा भक्तभगीरथेन विनतः रुद्रो जटामण्डले कारुण्यादवनीतले सुरनदीम् आपूरयत् पावनीम् आर्तत्राणपरायणस्य भगवान् गङ्गाधरो मे गतिः इति। अस्य अन्वयः एवं भवति। पुरा यः मान्यविबुधः रुद्रः भक्तभगीरथेन गाङ्गं वेगम् अवाप्य वोढुं याचितः सन्न जटामण्डले तद्वेगं रुद्ध्वा भक्तभगीरथेन विनतः सन्न कारुण्यात् अवनीतले पावनीं सुरनदीम् आपूरयत् सः आर्तत्राणपरायणः भगवान् गङ्गाधरः मे गतिः इति। पुरा पूर्वस्मिन् काले ब्रह्मदेवनिर्देशात् भगीरथे शङ्करदर्शनार्थं प्रतीक्षमाणे सति इत्यर्थः। मान्यविबुधः मान्यः ब्रह्मादिभिरपि वन्दनीयश्चासौ विबुधः देवश्चेति मान्यविबुधः रुद्रः उमापतिः भक्तभगीरथेन भक्तः पूर्णं संवत्सरम् अङ्गुष्ठाग्रनिपीडनं कृत्वा भगवदाविर्भावं प्रतीक्षमाणश्चासौ भगीरथश्च भक्तभगीरथः। तेन गांगम गंगायाः कुटिलापरनामधेयायाः ब्रह्मशापापादितजलभावायाः वामनपुराणप्रसिद्धायाः अयम् गांगः तम् वेगम् वेगः सलिलस्रावः तम् अवाप्य शिरसि गृहीत्वा वोढुम् धर्तुम् याचितः प्रार्थितः याचितः सन्न इति इत्यर्थः जटामण्डले जटाः संहताः केशाः तासां मण्डले तद्वेगमिति वाक्यशेषः रुद्ध्वा निगृह्य तेनैव भगीरथेन इति वाक्यशेषः विनतः पुनरपि तपास्थितेन तेन प्रणतः सन्न इत्यर्थः कारुण्यात् सगरसूनूनां स्वर्गप्राप्त्यै यतमाने भगीरथ अनुकम्पायाः अवनीतले भूतले पावनीं सर्वपापक्षयकरीं सुरनदीं गङ्गाम् अपूरयत् यः सः आर्तत्राणपरायणः भगवान् गङ्गाधरः मे गतिः इति श्लोकेऽस्मिन् विद्यमानानां पदानाम् इतिहासपुराणवचनमूलत्वं प्रागेव उक्तं प्रथमे भाषणे अतः इदानीं विस्तरशः न वदामि तत् अनेन भाषणमिदं समापयामि अनेन गङ्गाधराष्टकव्याख्यानं च समाप्यते भाषणमिदं श्रीशिवमहापुराणस्य द्वितीयायाः रुद्रसंहितायाः पञ्चमे युद्धकाण्डे दृष्टानां पञ्चानां स्तुतीनां पारायणेन समापयामि
1: ॐ नमः शिवाय डियर् लिसनर्स् आफ़् शैवम् डाट् आर् रेडियो दि सैज़् आफ़् अवर् आडियो कलेक्षन् कण्टिन्यूस् टु ग्रो डे बै डे वि नौ होस्ट् मोर् देन् 25,000 आडियो रेकार्डिङ्ग्स् In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.